0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
4: ఆకాశవాణి ఈ రోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాత్విక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. 8:03 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక. 8:15 పార్లమెంట్ సమాచార సమీక్ష. 9:15 స్పాట్లైట్. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్. ఇక రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. 6:10 భావన కార్యక్రమంలో వివేచనం. చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీస్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో వానాకాలంలో రాగిసాగు.

7 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్. 7:15 ఉదయ తరంగిణి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లప్రగడ జోగులాంబ గారి వీణావాద్యం వింటారు. 11:03 నవభారతం నాటకం. 12:10 యోవాణి. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం కార్యక్రమంలో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయ దుర్గా గారితో పరిచయం రెండవ భాగం. పరిచయకర్త శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి. 2:30 హిందీ కార్యక్రమం. ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ సావిత్రి కథ చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కొర్ర సాగు వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:45 ఇల్లు వాకిలి. ఈ కార్యక్రమంలో తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. వానాకాలంలో మొక్కజొన్న సాగు మెలకువల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అనుష గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్. 8:15 టుడే ఇన్ పార్లమెంట్. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్. ఇవ్వండి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు.

0: 19 July to 18 October this year. He said the renewal was issued well before the commencement of the students' protests. President Draupadi Murmu has arrived in Bucharest, Romania today on the final leg of a three-nation visit. After arrival at the Cotroceni Palace, President Murmu accorded a guard of honour. During her visit, she will hold delegation-level talks with her Romanian counterpart, Nico Șordan. Several MOUs will be signed after the talks. The President of Romania and the First Lady will host a state dinner in honour of President Murmu tonight. India Today stressed that international waterways must remain safe and unblocked and call for dialogue and diplomacy to end the West Asia conflict. Addressing the 21st East Asia Summit, EAS in Manila, External Affairs Minister Dr. S. Jaishankar said that attacks on seafarers, civilian shipping or infrastructure cannot be condoned under any circumstance. The minister said that the global order is uncertain and volatile, where interdependence and common interest coexist with competitiveness and rivalries. He also highlighted that the world economy is reeling under the impact of multiple conflicts. Dr. Jaishankar underlined India's commitment to ASEAN centrality, regional stability, and the realization of a free, open, and prosperous Indo-Pacific. In badminton, Indian shuttler PV Sindhu's campaign at the China Open Super 1000 came to an end after she suffered a defeat against China's Chen Yufei in the women's singles round of 16. In men's cricket, Zimbabwe were 108 for 5 in 17 overs against India in the first T20 international of the three-match series in Harare when reports last came in. Earlier, India won the toss and elected to field. And that is the end of this news bulletin.
1: సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తిఫడి కుమార్. ముఖ్యాంశాలు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తెలంగాణలో 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యూహాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. వార్తల వివరంగా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లోని గచ్చిపూలి బాలయోగి స్టేడియంలో 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 36 జట్లు పోటీ పడుతున్నాయి. క్రీడల కోసం 4,480 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపును ప్రస్తావిస్తూ 2036 నాటికి భారత్ క్రీడల్లో 10 అగ్రదేశాల్లో ఒకటిగా, 2047 నాటికి 5 అగ్రదేశాల్లో ఒకటిగా నిలుస్తుందని, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సిఐఎస్ఎఫ్ సౌత్ ఏడీజీ పద్మాకర్, ఎస్ రాన్సిపే సహా సీనియర్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో కీలక జాతీయ ఆస్తులను పరిరక్షిస్తున్నందుకు ఆయన సిఐఎస్ఎఫ్ను అభినందించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. బినామీ యాజమాన్యం, రాజకీయ పలుకుబడి, పరీక్షల అవకతవకలలో ప్రమేయం వంటి ఆరోపణలు తన ప్రతిష్టపై దురుద్దేశపూర్వక దాడులుగా ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే వ్యక్తి చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చట్టబద్ధమైన రాజకీయ విమర్శ పరిధిని దాటాయని స్పష్టం చేస్తూ నిర్దేశించిన గడువులోగా క్షమాపణ చెప్పి తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంలో విఫలమైతే తక్షణమే సివిల్ క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణలోని 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఫీజుల బాకీ బీజేపీ లడాయ్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించారు. బీజేవైఎం నేతృత్వంలో నిజాం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరణతో ఈ ప్రచారం ప్రారంభమైంది. హైకోర్టు మందలించినప్పటికీ విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రామచంద్రరావు విమర్శించారు.

0: రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈరోజు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ముందే హెచ్చరించినట్లు చెప్పారు. పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకుల కారణంగా బీజేపీ ప్రభుత్వానికి యువత దూరమయ్యారని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత నిరసనలను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను ఆయన నివాసంలో కలిసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎం రఘునందనరావు, ధర్మపురి అరవింద్, గూడెం నాగేశ్, డీకే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు హాజరయ్యారు. గ్రాండ్ ట్రంక్ మార్గంలో కాజీపేట బల్హర్షా మధ్య 203 కిలోమీటర్ల 3వ రైల్వే లైన్ విద్యుతీకరణను పూర్తి చేయడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రధాన మైలురాయిని అధిగమించింది. ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య చివరి 11 కిలోమీటర్ల మార్గం బీబ్రా రివర్ బ్రిడ్జ్ విజయవంతంగా పూర్తి కావడంతో మొత్తం 3000 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు స్థానిక పరిశ్రమలకు సరుకు రవాణా వేగవంతమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ప్రతినిధులతో సమావేశమే రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రతిపక్షాల విమర్శలను వాస్తవాలతో తిప్పికొట్టడం వంటి అంశాలపై చర్చించారు. మీడియాతో సమన్వయం చేసుకుంటూ వివిధ వేదికలపై అభివృద్ధి పథకాల విజయాలను సమర్థవంతంగా ప్రచారం చేయాలని, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని ప్రతినిధులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా వరంగల్లోని రేడియో శ్రోతలు 1927లో ఇదే రోజున ప్రారంభమైన చారిత్రాత్మక ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ తొలి అడుగు సంవత్సరాలు గడిచే కొద్దీ రూపాంతరం చెంది మన సాంస్కృతిక, సామాజిక, విద్యా ప్రగతికి గణనీయంగా తోసపడిందని వరంగల్కు చెందిన కోనిక పేర్కొన్నారు.
1: 99 ఇయర్స్ బ్యాక్ 1927లో ఇదే రోజున మన దేశంలో ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియో మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంది. డిజిటలైజేషన్ ఎంత ప్రోగ్రెస్ అయినా రేడియో గవర్నమెంట్కి మనకి మధ్యలో బ్రిడ్జ్ లా మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎంటర్టైన్ చేస్తూ సొసైటీని ముందుకు నడిపిస్తున్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. మనకు ఆకాశవాణిని అందించిన ఈ హిస్టారికల్ మూమెంట్ని గుర్తు చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది.
0: ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకేశ్వరరావు తెలిపారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 రోజుల పాటు తెలంగాణలో వివిధ స్థాయిల్లో ఉద్యమంలో పాల్గొన్న సుమారు 13,000 మందితో మాట్లాడినట్టు కేశవరావు చెప్పారు. ఉద్యమకారులను గౌరవించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో నెహ్రూతో పాటు సోనియాగాంధీ తదితరులు తెలంగాణ రాష్ట్రానికి సహకరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మరింత కాలం పాటు కొనసాగుతుందని, అర్హులైన ఉద్యమకారులను 1969 గుర్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్నీలో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ 3 జిల్లాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. శాఖలు తమ మధ్య సమన్వయం చేసుకోవాలని, తాగునీటిని సంరక్షించాలని, కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వరి సాగును తగ్గించి మెట్ట పంటలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ఆలయం ఎమ్మెల్యే బీర్ల అయ్యర్లతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకగా కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ ప్రసాదాలు అందజేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని వరంగల్ పోలీసులు పాఠశాల యాజమాన్యాలకు, బస్సు డ్రైవర్లకు సూచించారు. అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ఏసీపీ టి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ పోలీసులు అదాలత్ ప్రాంతంలో పాఠశాల, కళాశాల బస్సులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ప్రయాణాలకు భద్రతే లక్ష్యంగా ప్రమాదాలు నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా 28 బస్సులను తనిఖీ చేసినట్లు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. సిరి కార్యక్రమంలో భాగంగా దొడర్న గ్రామంలో ఒక వ్యవసాయ చెరువును ప్రారంభించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా రైతులు చెరువును బాధ్యతగా నిర్మించుకోవాలని కోరారు. భూగర్భ జలాలను

0: పరీక్షించడంలో తక్కువ వర్షపాతం ఉండే ఎల్నీలో కాలంలో పంటలకు సహాయపడంలో వాటి పాత్రను వివరిస్తూ ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ ఏంజెల్లా ఆల్ఫ్రెడ్ సీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అర్హులైన బాలికలకు 100% HPV టీకాలు వేయాలని, టీకాలపై ఉన్న అపోహలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. డెంగ్యూ మలేరియా వంటి వర్షాకాల వ్యాధులను నివారించడానికి నీరు నిలవకుండా ఉండేందుకు ప్రతి మంగళవారం శుక్రవారాల్లో డై డేస్ పాటించాలని, అలాగే జ్వరాలకు తక్షణ పరీక్షలు చికిత్సలు అందించాలని ఆమె ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టర్ సీనియర్ రెవెన్యూ అధికారులతో కలిసి కోమటూరు గ్రామంలో జరిగిన భూ పునర్సర్వే గ్రామ సభకు హాజరయ్యారు. అక్రమ యాజమాన్యాలు అక్రమాల పట్ల హెచ్చరిస్తూనే నిజమైన రైతులకు వారి న్యాయమైన ప్రయోజనం అందేలా కలెక్టర్ హామీ ఇచ్చారు. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ పదవీ కాలాన్ని పొడిగించారు. విశ్వవిద్యాలయానికి విజిటర్గా వ్యవహరిస్తున్న భారత రాష్ట్రపతి విద్యామంత్రిత్వ శాఖ నుండి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తెలంగాణలోని 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్రవత్త ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కెకేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే
2: వాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. केन्द्रीय सर्वकारः प्रश्नपत्र गोप्यता भंग प्रकरणे संलिप्तेभ्यः दंड प्रदानार्थं त्वरित न्यायालयं स्थापयिष्यति. प्रधानमंत्री नरेन्द्र मोदी आश्वासयत् यत् छात्राणां भविष्य रक्षणं सर्वकारस्य वर्तते शीर्ष प्राथमिकता. संसदीय कार्यमंत्री किरण रिजिजुः प्रावोचत् यत् सर्वकारः संसदि नीट सम्बद्ध प्रकरणेषु चर्चायै सर्वथा सन्नद्धः. मनीलायाम् आयोजिते आसियान मंत्रिस्तरीय सम्मेलने भारतम् आतंकवादं विरुध्य असहिष्णुतायाः नीतिः पुनः प्रत्यपादयत्. संयुक्तराष्ट्रसुरक्षापरिषदि सिन्धुजलसन्धेः विषये पाकिस्तानदेशस्य वक्तव्येषु भारतेन प्रकटिता विप्रतिपत्तिः. भारतेन स्पष्टीकृतं यत् अतिसीम्नि आतंकवादस्य समाप्तावेव यथावस्थं भवेत् जलसन्धिः. अपि च ग्लास्गो कॉमनवेल्थ क्रीडाः अद्य सायं समारप्स्यन्ते. क्रीडामहोत्सवे तावत् 25,100 भारतीयक्रीडिकाः भागं भजिष्यन्ति. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेन्द्र मोदी प्रत्यपादयत् यत् नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणे संलिप्तेभ्यः दंड प्रदानार्थं केन्द्रीय सर्वकारः त्वरित न्यायालयानां स्थापनं विधास्यति. सः दृढतया न्यगादीत् यत् छात्राणां भविष्यस्य रक्षणं सर्वकारस्य सर्वोच्च प्राथमिकता वर्तते. सामाजिक संजालीय पटले प्रधानमंत्री प्राकटयत् यत् देशस्य यूनां कल्याणात् भविष्याच्च अधिक महत्वपूर्णं किमपि नास्ति. दिल्ल्याः जंतर मंतर स्थले नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणमधिकृत्य छात्राणां जायमानस्य विरोध प्रदर्शनस्य मध्ये एतत् वक्तव्यं समागतम्. प्रधानमन्त्रिणा प्रोक्तं यत् तेन सम्बद्धाधिकारिणः अस्मिन् विषये आवश्यक पदक्षेपान् उत्थापयितुं निर्दिष्टाः. श्रीमोदी दृढतया प्रावोचत् यत् ये यूनां भविष्यं हन्तुं प्रयतन्ते ते सर्वथा नैव त्यक्ष्यन्ते. सः प्रोक्तवान् यत् छात्राणां हितानां रक्षायै उत्थापितेषु पदक्षेपेषु एव एषः निर्णयः गृहीतः. केन्द्रीय संसदीय कार्यमंत्री किरण रिजिजु अद्य विपक्षी दलान्यालक्ष्य आरोपितवान्।

0: गणित अस्माकं वार्ताहरस्यानुसारम् अयम् उत्सवः सूचनाप्रदाने शिक्षाप्रसारे मनोरञ्जनविधाने राष्ट्रस्य एकसूत्रे निबन्धने च प्रसारणजगतः प्रायः एकशताब्द्याः अवदानं स्मरति. दिवसोऽयं भारतस्य विकासयात्रायां शैक्षणिकप्रसारे सांस्कृतिकसंरक्षणे च प्रसारणस्य मुख्यभूमिकां विशेषतः प्रकाशयति. స్వాతంత్ర్య ఆందోళనాదారభ్య రాష్ట్రనిర్మాణ పర్యంతం విశేషత గ్రామీణ భారతే సూచనా ప్రసారణే సాక్షరతా సంవర్ధనే స్వాస్థ్య జాగరూకతాయాం కృషి జ్ఞానస్య విచారే చ ఆకాశవాణ్యాః అభూతపూర్వ భూమికా ఆసీత్. సప్తపంచాశదుత్తర నవదశతమే వర్షే రాష్ట్రీయ ప్రసారాయ ఆకాశవాణి ఇతి దివ్యం నామ స్వీకృతం. తతః లోకప్రియ చలచిత్ర సంగీత ప్రధానయుక్త వివిధ భారతీ సేవా ప్రారబ్ధా. యుగాత్ యుగం యావత్ జనసామాన్యస్య సేవాం కుర్వతి ఆకాశవాణి బహుజనహితాయ బహుజనసుఖాయ ఇతి స్వకీయస్య ధ్యేయవాక్యస్య యథార్థం పాలనం కరోతి. రాష్ట్రీయ ప్రసారణ దివస కేవలం తాంత్రిక ప్రగతే న అపితు వివిధతాపూర్ణస్య రాష్ట్రస్య ఏకీకరణస్య సూచనా శిక్షా మనోరంజనానాం చ తస్యః శాశ్వత శక్తే ఉత్సవః వర్తతే. అద్య సాయం స్కాట్లాండ్ దేశస్య గ్లాస్గో నగరే త్రయోవింశతితమః రాష్ట్రమండల క్రీడా మహోత్సవః సమారప్స్యతే. దశదినాత్మక దీర్ఘ్యస్మిన్ మహాస్పర్ధా ఆయోజనే చతుస్సప్తతిః రాష్ట్రాణాం క్రీడాదళాని భాగం గ్రహీష్యంతి. ఒలింపిక పదక విజేతారౌ నీరజ్ చోపడా మీరాబాయి చానూ లోవ్లినా బోర్గోహెన్ చస్మిన్ మహాకుంభే భారతస్య ప్రతినిధిత్వం విధాస్యంతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 August. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
4: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020 ఈటీ నోటిఫికేషన్ విడుదలైంది. కనీస విద్యార్హత లేకుండా డిగ్రీలో అడ్మిషన్ పొందాలి అనుకునేవారు ఇందులో అర్హత సాధించాలి. మరిన్ని వివరాల కోసం www.braou.ac.in కు లాగిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ చివరి తేదీ April 4, 2020.
5: హలో లిజనర్స్, వీ నౌ బ్రింగ్ యూ ఎ లెసన్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఫర్ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ద టైటిల్ ఈస్ ముల్క్ రాజ్ ఆనంద్స్ అన్టచబుల్. డాక్టర్ కె రాణి రజిత మాధురి విల్ ప్రెజెంట్ ద లెసన్.
6: Early 20th century literature reflected the political and cultural struggle against colonialism. In this process, an exotic picture of India was depicted with a nostalgic longing for the glorious past. The best example could be Raja Rao's Kantapura, a village which is portrayed as the microcosm of India. Mulk Raj Anand, being aware of the political turmoil of the period, also concentrates on the internal problems and exploitations within India. The protagonists of Anand's fiction are the downtrodden of Indian society who are victimized by forces that represents the dominant class, caste, religion and race. He tries to study the life of the disadvantaged from a holistic point of view as to how an individual's life is turned into slavery because of his social status. Let me tell you a little more about this famous author. Mulk Raj Anand was an Indian writer in English, notable for his depiction of the lives of the poorer castes in the traditional Indian society. One of the pioneers of Indo-Anglian fiction, he together with R.K. Narayan, Ahmad Ali and Raja Rao was one of the first Indian-based writers in English to gain an international readership. Anand is admired for his novels and short stories, which have acquired the status of classics of

ఐడెంటిటీ ఈజ్ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్ ఇన్ టు ఏ పర్టిక్యులర్ క్లాస్ ఆర్ రిలీజియన్. ద నోవెల్ అన్టచబుల్ టేక్స్ ప్లేస్ ఇన్ వన్ డేస్ టైమ్ ఇన్ వన్ విలేజ్ అండ్ ద ఇన్సిడెంట్స్ కన్సర్న్ ద క్యారెక్టర్ ఆఫ్ బకా. దస్ ఆనంద్ రైట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద 3 యూనిటీస్, యూనిటీ ఆఫ్ టైమ్, స్పేస్ అండ్ యాక్షన్. ఇట్ ఈస్ ట్రూ దాట్ ఆనంద్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జేమ్స్ జాయిసీ, ఎస్పెషలీ జాయిసీస్ యులిసిస్. హవెవర్ వి డు నాట్ నో వెదర్ హిస్ యూజ్ ఆఫ్ దీస్ 3 యూనిటీస్ వర్ డ్యూ టు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జేమ్స్ జాయిసీ ఆర్ నాట్. ఇన్ ఎనీ కేస్ దీస్ 3 యూనిటీస్ హెల్ప్ రీఇన్ఫోర్స్ వాట్ ఆనంద్ ఈస్ ట్రైంగ్ టు కన్వే టు ద రీడర్స్. దిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ నాట్ డిస్ట్రాక్టింగ్ ద నేరేటివ్ ఆర్ ద రీడర్ ఫ్రమ్ ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ ద నోవెల్. ఆనంద్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ద టెక్నిక్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ దిస్ నోవెల్. హిస్ నేరేటివ్ ఫాలోస్ నాట్ ఓన్లీ బకాస్ థాట్స్ బట్ హిస్ యాక్షన్స్ టూ. ఆనంద్ అడాప్ట్స్ ద సినిమాటిక్ టెక్నిక్ ఆఫ్ ద కెమెరా ఫాలోయింగ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎ సర్టెన్ క్యారెక్టర్ త్రూ అవుట్, అటెంప్టింగ్ టు క్యాచ్ ద మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ టు ద ఫ్రేమ్. This takes the reader completely into the world of Baka, thus forcing him to experience the episodes of suffering and sparks of happiness in Baka's life. This technique demands a certain kind of involvement from the reader with the narrative. One can also see a lengthy description of incidents and situations which may in turn become sometimes drab and prolonged. This also plays a role in creating the mood of monotony in Baka's life and resentment for the work he has to do. Thus, Untouchable functions as a social and cultural document which comments on and attack the caste-ridden society of pre-independence India. The novel raises various issues like caste, class, religion, gender, and emphasizes the need to address these problems that are haunting the society.

0: cultural document which comments on and attacks the caste-ridden society of pre-independence India. The novel raises various issues like caste, class, religion, gender, and emphasizes the need to address these problems that are haunting the society. Thank you.
1: We are listening to Dr. K. Rani Rajita Madhuri on the topic Mulk Raj Anand's Untouchable from English for PG first year students.
2: ఎప్పటికైనా డిగ్రీ చేయాలని కోరుకుండేదిరా, కానీ ఇంటి బాధ్యతలు నా మీదకి వచ్చి నా కోరిక కలగానే మిగిలిపోయింది.
3: ఎందుకురా బాధపడుతున్నావు? నీ డిగ్రీ కల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో సాధ్యం.
4: అవును, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020 ఈటీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. కనీస విద్యార్హత లేకుండా డిగ్రీలో అడ్మిషన్ పొందాలి అనుకునే వారు ఇందులో అర్హత సాధించాలి. మరిన్ని వివరాల కోసం www.braou.ac.in కు లాగిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ చివరి తేదీ April 4, 2020.
5: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

శ్రోతలు, మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు. మిరప పంటలో సమగ్ర నిర్వహణ పద్ధతులు వివరాలు.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మిరప పంటలో సమస్యలు తర్వాత ఏ విధంగా నివారించుకోవాలి, నిర్వహించుకోవాలి అన్న వివరాలు మనకు ఇలా అందజేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మిరప పండించే ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న బూడిద తెగులు, కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కోయనోఫోరా, రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, జెమిని వైరస్ వంటి సమస్యలు గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు ఇప్పుడు చెప్పబోయే చర్యలు చేపట్టుకుంటే రైతులకు చక్కగా పంట పండి లాభాలు పొందుతారు అని తెలియజేస్తున్నారు. ఇక బూడిద తెగులు విషయానికి వస్తే, చలి వాతావరణం మొదలైనప్పటి నుండి ఆకుల అడుగు భాగంలో బూడిద వంటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు మైక్లోట్ బ్యూటనాల్ 1 గ్రాము లీటర్ నీటికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటరు, లేదా టెబికోనజోల్ 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటే ఈ బూడిద తెగులను నివారించవచ్చు. ఇక కాయమచ్చ, కొమ్మ ఎండు తెగులు గురించి ఈ విధంగా. కొమ్మ లేత చిగుర్లపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా కొమ్మ క్రిందికి ఎండిపోతుంది. ఈ తెగులు పండిన కాయలపై ఆశించినప్పుడు గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి, కాయ నాణ్యత దెబ్బతింటుంది. దీని నివారణకు ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు, డైఫెనోకోనజోల్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులును చక్కగా నివారించుకోవచ్చు. ఇక కోయనోఫోరా బ్లైట్, ఇది వర్షపు జల్లులు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతంగా ఉంటుంది. లేత కొమ్మ చిగుర్లపై నల్లగా మచ్చలు ఏర్పడి క్రమేణా క్రిందికి కుళ్ళిపోతాయి. దీనిపైన శిలీంద్ర బీజాలు వృద్ధి చెందడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ తెగులు రాకుండా వర్షం కురిసిన తర్వాత గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, ఇంకా ప్లాంటామైస్ 2 గ్రాములు 10 లీటర్ల నీటిలో, లేదా పైరాక్లోస్ట్రోబిన్ ఇంకా మెటిరామ్ 3 గ్రాములు లీటర్

నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇలా పిచికారి చేసినట్లయితే కోయినోఫోరా బ్లైట్ను నివారించుకోవచ్చు. ఇక రసం పీల్చే పురుగుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తామర పురుగులు నల్లి ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుపోయి మొక్క పెరగకుండా ఉంటుంది. వీటి నివారణకు డైఫెన్ థయూరాన్ 1.5 గ్రాములు లేదా క్లోరీపెన్ఫిర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ ఉన్నట్లయితే ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక కాయ తొలిచే పురుగులు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఆకులపై కాయలకు రంధ్రాలు చేసి తొలిచి తింటాయి. ఈ పురుగులను నియంత్రించటకు ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారి చేసుకుంటే కాయదొలిచే పురుగులను నియంత్రించవచ్చు. ఇక మిరప ఆకుముడత, అదే జమిని వైరస్ అంటారు. ఆకులు చిన్నగా మారి ఈ నెల ఆకుపచ్చగా ఉండి ఈ నెల మధ్య పసుపు వర్ణం మచ్చలతో పైకి ముడుచుకుపోతాయి. మొక్కలు గిడసబారిపోయి కాత పూత రాకుండా పోతుంది. ఈ దశలో వచ్చే వైరస్ వల్ల నష్టం అధికంగా ఉంటుంది. ఇది తెల్లదోమ వల్ల ఇతర మొక్కలకు తోటంతటా వ్యాపిస్తుంది. కావున వైరస్ సోకిన మొక్కలను తీసివేసి ఈ విధంగా సూచించిన పురుగు మందులను పిచికారి చేసి తెల్లదోమను నివారించవచ్చు. పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో అమర్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిరప పంటలో నష్టాన్ని తగ్గించడానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు. ఈ మిరప పంటలో పండిన కాయలను వెంటనే కోసుకుని టార్బాలిన్ సీట్లపై ఆరబెట్టాలి. దీనివల్ల కాయలపై మచ్చ తాలుకాయలు తగ్గుతాయి. కోతకు ముందు మందులు ఎట్టి పరిస్థితుల్లో పిచికారి చేయరాదు. నీటి తడులను ఎడంగా ఇవ్వాలి. భూమిలో తేమ ఎక్కువగా ఉండకూడదు. వైరస్ సోకిన మొక్కలను తక్షణమే పీకి నాశనం చేయాలి. తెల్లదోమ, తామర పురుగులను సకాలంలో నివారించాలి. సిఫారసు చేసిన మందులను పిచికారి చేసుకోవాలి. బయో మందులను పిచికారి చేయరాదు. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 1-2 సార్లు పిచికారి చేసుకోవాలి. పిచికారికి పిచికారికి మధ్య కనీసం 7-10 రోజుల వ్యవధి ఉండాలి. మంచు పడకుండా రాత్రిపూట మిరప కల్లాలపై పట్టాలు కప్పుకోవాలి. ఈ విధంగా మిరప పంటలో చక్కటి ఈ సమస్యలను ఈ విధంగా నిర్వహించుకుంటే చక్కటి ఫలసాయాన్ని రైతులందరూ పొందగలరని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు మనకు తెలియజేశారు.

0: ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో మిరప పంటల సమగ్ర నిర్వహణ పద్ధతుల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఇప్పుడు మరోసిని గీతం విందాం. భద్రాచలం చిత్రం నుంచి ఇదే నా పల్లెటూరు. వందే మాతరం శ్రీనివాస్ ఉషాపాడిన పాట, సుద్దల అశోక్ తేజ గారి రచన, వందే మాతరం శ్రీనివాస్ గారి సంగీతం.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసారభారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని ప్రసారభారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు. 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి రెండుసార్లు వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగాయి. ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరిన తేదీ, సమయంలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ లీకేజీలపై ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిబంధనలు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
1: ఎన్డీఏ పార్టీకి
0: రాజ్యసభలో కూడా మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తారు. తాము చర్చకు సిద్దమేనని, అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మొదట చర్చ కావాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి రాజీనామా అంటూ కొత్త నిబంధనలు పెడుతోందని, విపక్షాలకు సభను నడపడం ఇష్టం లేదని విమర్శించారు.
2: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने

0: अपने आप को उससे अलग रखा। यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है, आपका उद्देश्य एजुकेशन में बढ़ोतरी हो, एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है।
1: నిరసనల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనల పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె, నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. పరీక్షల పవిత్రతను దెబ్బతీసేవారిని త్వరితగతిన శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన విద్యార్థులకు వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభల నడవడికను అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ఈరోజు రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము రొమేనియా అధ్యక్షులు నికోసర్ దాంతో చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రేపు రాష్ట్రపతి ముర్ము భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ రొమేనియాల మధ్య వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సమాచార సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో ప్రకటించినట్టుగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు క్రమంగా పూర్తి కావడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి సుమారు 22 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రేపు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ఈరోజు ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత 99 సంవత్సరాల్లో బ్రాడ్కాస్టింగ్ రంగం రేడియో నుండి టీవీకి, అక్కడి నుండి ఈనాడు డిజిటల్ స్ట్రీమింగ్కు ఎలా రూపాంతరం చెందిందో ఆయన వివరించారు. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని తెలియజేశారు.
2: आज से 99 साल पहले पहली बार एक ऑर्गेनाइज्ड रेडियो ब्रॉडकास्ट भारत में किया गया, तत्कालीन बम्बई, आज जिसे हम मुंबई के नाम से जानते हैं. और ये दिन हमारे लिए एक मौका है उस दिन को याद करने का, स्मरण करने का, और साथ ही साथ प्रसार भारती की तरफ से अपने आप को राष्ट्र के प्रति और हमारे श्रोताओं और दर्शकों के प्रति अपने मेहनत को, अपने एफर्ट्स को दोबारा डेडिकेट करने के लिए.
1: ఇరవై 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పండుగలో 74 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా,

0: మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి అథ్లెట్లు ఈ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభ వేడుకల కంటే ముందే భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ బై సాధించి నేరుగా సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. లవ్లీనా 31 జూలై జరిగే సెమీఫైనల్లో తఫాకీతో తలపడుతుంది. ఈ ఏడాది కేవలం 10 క్రీడాంశాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బౌల్స్, జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్, జూడోలు మాత్రమే ఈ షెడ్యూల్లో ఉన్నాయి. పారా అథ్లెటిక్స్తో కలిపి మొత్తం 125 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితులలో అనుకూల పంటల సాగు, ఈ అంశంపై పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె. మమతా గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, సలహాలు, సూచనలు ఇస్తారు. కావున రైతన్నలు వర్షాభావ పరిస్థితులలో అనుకూల పంటల సాగు ఈ అంశంపై ఎలాంటి సందేహాలున్నా మీరు నేరుగా మాకు కాల్ చేయవచ్చు. మీరు కాల్ చేయవలసిన నెంబర్లు 0402324085252, మరొక నెంబరు 2324085353. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ ప్రశ్నలను నివృత్తి చేసుకోవచ్చు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: इपड़ो लाइव फोन इन लाइव विंटारो।
4: రైతు సోదరులకు స్వాగతం. ఇంతకు మునుపు మా వ్యాఖ్యాత ఈరోజు అంశం గురించి కూడా తర్వాత ఫోన్ నంబర్లు కూడా మీకు తెలియజేయడం జరిగింది. అంశం మరొకసారి వివరిస్తాను. వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు గురించి ఈరోజు వివరాలు అందించడానికి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారు మనతో పాటు ఉన్నారు. నేరుగా మీరు మీ ప్రశ్నలు స్పందించవచ్చు, సరైన సమాధానాలు సంపూర్ణంగా సమగ్రంగా మీరు తెలుసుకోవచ్చు. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి మమత గారు.
5: నమస్కారం అండి.
4: మమత గారు, ముందుగా మన తెలంగాణ ప్రాంతంలో ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడడానికి గల కారణాలు, అంటే మనం వింటున్నాం ఎల్నినో ప్రభావం వల్ల మనకు ఇటువంటి చక్కగా వర్షాలు పడకపోవడం ఇటువంటి పరిస్థితులు ఉన్నది. ఈ సందర్భంలో మరి ప్రస్తుతం మన రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఒకవేళ వాటికి ఏమైనా ఇబ్బందులుంటే ఆ పరిస్థితులను ఎవరన్నా మనం సమూలంగా చక్కగా మనం నివారించుకోవచ్చా, మరి ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఆ వివరాలు తెలుసుకునే ముందు ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే మీరు

0: విత్తన పరిశీలన కూడా చేసి ఉంటారు. ఆ పంటల వివరాలు ఒక్కసారి ముందుగా తెలియచేయండి.
1: రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తక్కువ వర్షపాతం నమోదైంది ప్రస్తుతానికి. తక్కువ విస్తీర్ణంలో పంటల సాగు కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరి పంట నారుమడి నుంచి మనకు ట్రాన్స్ప్లాంటింగ్ స్టేజ్లో, నాట్లు పెట్టే స్టేజ్లో ఉన్నది. కంది పంట చూసుకున్నట్లయితే శాకీయ దశలో ఉన్నది. ప్రతి పంట మొలక నుంచి శాకీయ దశలో, మొక్కజొన్న పంట నీ హైట్ స్టేజ్లో ఉన్నది. అయితే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో పంటలు కూడా మనకు కొంచెం బెట్ట పరిస్థితుల వల్ల వాడుపడము, లేదనంటే అందులో కొన్ని డెఫిషియన్సీ లోపాలు అనేది మనం గమనించడం జరిగింది. సాధారణంగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మనం పోషకాల పిచికారి అనేది చెప్తా ఉంటాము.
0: మరి నీ వివరాలు మనం తెలుసుకునే ముందు రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం, వారి యొక్క ప్రశ్న ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి.
2: సోమయ్య మండలం సూర్యాపేట జిల్లా అండి.
0: చాలా సంతోషం మీకు ఆహ్వానం. ఇక్కడ మమత గారు ఉన్నారు, మరి ఈరోజు వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు గురించి మీకు వివరాలు అందించడానికి ఉన్నారు, నేరుగా మీరు అడగండి, సమాధానం తెలుసుకోండి.
2: మేడం గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మేడం గారు, ఇప్పుడు ఎలినో ప్రభావంతో వర్షం తక్కువ అంటారు,
1: అవునండి,
2: ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగేది ఉంది, ఏ ఏ పంటల మీద వీటి ప్రభావం ఉంటుంది, వీటికి అనుగుణంగా మనం వేసుకోవాల్సిన పంటలు ఏమి?
1: ఖచ్చితంగా చెప్తామండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పంటల గురించి మనం మాట్లాడుతున్నాము. వరి నాటు పొజిషన్లో ఉన్నది. కంది పంట మనకు శాకీయ దశలో ఉంది. ప్రతి పంట కూడా మొలక నుంచి శాకీయ దశలో ఉంది. ముందుగా మే నెలలో వేసుకున్న పత్తి పంట అయితే మనకు పుష్పించే దశలో ఉన్నది. మొక్కజొన్న కూడా. అయితే ఇవి వర్షం లేనప్పుడు మనం నాటుకున్న పంటలు, అంటే వర్షం పడుతుందిలే అనుకొని ఆశతోని నాటుకున్న పంటలు కాబట్టి బెట్ట పరిస్థితులకు లోనై కొంత వాడుపడము, లేదంటే ఇప్పుడు వర్షాలు మనకు ప్రారంభమైనప్పటికీ కూడా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనకు మళ్ళీ ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షాలు మనం ముందుగానే గమనించవచ్చు. శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం కాబట్టి వరి సాగుకి మొగ్గు చూపకుండా మనం ఆరుతడి పంటలను గనక పండించుకున్నట్లయితే మనం కొంతవరకు బెట్టను తట్టుకునే పంటలను మనం పండించుకొని సమగ్ర యాజమాన్యం గనక చేపట్టినట్లయితే మనకు బాగుంటుంది. అయితే చెప్పండి,
2: ఇప్పుడు ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది?
1: మనకు వాతావరణ శాఖ సూచించిన దాని ప్రకారము ఆగస్టు నెలలో దీని ప్రభావం ఇంకొంచెం బలపడే అవకాశం ఉంది. ఇది మనము ఎప్పుడు వాతావరణానికి సంబంధించిన విషయము ముందుగానే 1-2 నెలల ముందు అయితే తెలుసుకోలేము. మనకు ఏ విధంగా అయితే మనకు ఋతుపవనాలు మారుతూ ఉంటాయి, మనకు సముద్రంలో మనకి ఏ విధైతే పరిస్థితులు మారుతూ ఉంటాయి, దాని ప్రకారంగా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ హెచ్చరికలు అనేవి ప్రతి వారం మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు వరకు మనకు బెట్ట పరిస్థితులు ఉండే అవకాశం అయితే ఉన్నది. ఏ పంటలు నేసుకోవచ్చు అని మీరు అడిగారు కదా?
2: అవును మేడం.
1: పెసర, మినుము లాంటి పంటలు నేసుకుంటే మనకు 60 రోజుల్లో పూర్తయితే కాబట్టి కొంత మనం బెట్టను తట్టుకొని మనం ముందుకెళ్లే అవకాశం ఉంది. కందులు చూసుకున్నట్లయితే జూలై 30 వరకు కూడా మనం కంది పంటను వేసుకోవచ్చు. కాకపోతే మనం ఆల్రెడీ 15 దాటాం కాబట్టి 15 దాటిన తర్వాత మామూలు పరిస్థితుల్లో అయితే చెప్పము. ఇప్పుడు 15 దాటిన తర్వాత ఏం చేయాలంటే ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఫీట్లు పెట్టుకునే దగ్గర 3 ఫీట్లు అట్లే ఉంచేసి వరుసకు మధ్యలో మొక్కకు మధ్యలో సాల్కు మధ్య అట్లే పెట్టేసి మొక్కకు మధ్యలో దూరం తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు
0: ఏమైతే
1: అధిక సాంద్రతలో మనం ఇప్పుడు పత్తి పెట్టుకుంటున్నాం కదా, పత్తి పెట్టుకున్నట్లుగానే కొంచెం కందుల్ని కూడా అదే విధంగా దగ్గరికి వేసుకుంటే బాగుంటుంది. లేదు మేము వేరే పంటలు వేసుకుంటాము, వేరుశనగ వేసుకుంటాము, ఆముదం వేసుకుంటాం అంటే కనుక జూలై లాస్ట్ వారం వరకు వేరుశనగ వేసుకోవచ్చు, ఆముదం వేసుకోవచ్చు, పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు. కానీ సూర్యాపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంట తక్కువ కాబట్టి ఒకవేళ వేసుకుంటే 20-25 ఎకరాలు వేస్తే బాగుంటుంది. మనకు నష్టం పక్షుల వల్ల నష్టం అనేది తక్కువగా ఉంటుంది.
0: చాలా చక్కగా రైతు సోదరులు అడిగిన ప్రశ్నకు సవివరమైన సమగ్రమైన సమాచారాన్ని రైతులందరికీ.

0: మీరు అందజేశారు, ధన్యవాదాలు. తర్వాత మీరు వివరిస్తున్నారు ఈ పంటల గురించి, మీరు పరిశీలన క్షేత్ర పరిశీలన చేశారు కనుక ఈ పంటలు ఈ పద్ధతిలో ఉన్నాయి, కొద్ది బెట్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మరి ఈ బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి వాలిపోయినటువంటి మొక్కలు వాలుతున్నాయి అనుకుంటే మరి ఎటువంటి సంరక్షణ చర్యలు చేపట్టాలి? ఎందుకంటే పత్తి పంట గురించి చెప్పారు, వరి నారుమడి గురించి చెప్పారు, మొక్కజొన్న కంది గురించి కూడా చెప్పారు. ఎటువంటి సంరక్షణ పద్ధతులు మనం చేసుకోవచ్చు అంటారు మన రైతులు?
1: మొదటగా చూసుకున్నట్లయితే పోషకాల పిచికారీ అనేది చాలా ముఖ్యమైన అంశము. దాని తర్వాత అంతర సేద్యం ఒకసారి చేసుకున్నట్లయితే బాగుంటుంది. మరియు ఏదైతే వరుసల మధ్య బోదలు కాలువల పద్ధతిలో సాధారణంగా కొన్ని పంటలను నాటుకుంటాం, కంది పంట కానీ లేదంటే మనకున్న ప్రతి పంట కానీ బోదలు కాలువల పద్ధతిలో నాటుకున్నట్లయితే మనకు అధిక వర్షం పడినా కూడా కాలువల ద్వారా నీరు బయటికి వెళ్తుంది, తక్కువ వర్షం పడ్డా కూడా ఆ బోదలలో కొంచెం తేమ ఉంటుంది. కాబట్టి మనకు ఈ పరిస్థితుల్లో కొన్ని రోజుల వరకు మనము పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోషకాల పిచికారీలో 3019 కానీ పొటాషియం నైట్రేట్ కానీ ఫార్ములా 4, ఫార్ములా 6 లాంటి సూక్ష్మ పోషకాలు ఉన్న పోషకాలు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే పంట బెట్టను తట్టుకొని ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: చాలా చక్కటి వివరాలు మీరు అందించారు ఈ బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మీ పరిశీలనలో ఉన్నటువంటి పంటల్లో. అయితే సాధారణంగా ఈ సందర్భంలో నేలల ఆధారంగా పంటలు ఏది విధంగా ఎంపిక చేసుకోవాలి? ఎందుకంటే మీరు ఇంకా విత్తుకునే కాలం పొడిగించే అవకాశం ఉందని చెప్పారు కనుక మరి నేలకు తగ్గట్టుగా ఏ పంటలు మనం విత్తుకుంటే బాగుంటుంది, ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
1: నేలల ఆధారంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నేలల్లో మనకు వేరుశనగ పంట అనేది చాలా మంచిగా వస్తుంది. బరువైన నేలల్లో మనకు యాసంగిలో మనకు కుసుమ పంట అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం నేల రకాన్ని బట్టి విత్తే దూరాన్ని కూడా మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. తేలిక నేలల్లో దగ్గరగా విత్తుకోవాలి, లేదా బరువైన నేలల్లో దూరంగా విత్తుకున్నట్లయితే మనం వాటికి అనుకూలంగా మనము దిగుబడి అనేది సాధించవచ్చు.
0: అయితే వేరుశనగ గురించి ఏ విధంగా ఏ నేలలు సరిపోతాయి, అలాగే కుసుమకు ఎటువంటి నేలలు సరిపోతాయి, వివరాలు అందించండి.
1: వేరుశనగ అయితే మనకు తేలికపాటి నేలల్లో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 30 వరకు మనం విత్తుకునే అవకాశం ఉంది. మనకు రకాలు చూసుకున్నట్లయితే కదిరి 6, 7, కదిరి లేపాక్షి అనే రకము, లేదంటే తిరుపతి నుంచి మనకు విశిష్ట అనే రకము, ఇక్రిసాట్ నుంచి మనకు గిర్నార్ 4, 5 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాల సాగుతో మనం మంచి దిగుబడిని సాధించవచ్చు.
0: తర్వాత మొక్కజొన్న ప్రతి పంట ఈ వివరాలు.
1: మొక్కజొన్న ప్రతి పంట ప్రస్తుతానికి వాటి మనం వేసుకునే సమయం అయిపోయింది కాబట్టి మనం ప్రస్తుతం దాని గురించి అంటే మనం వివరించాల్సిన పని లేదు. అంటే దాని టైం అయిపోయింది, ఇప్పుడు వేసుకున్నా కూడా మనకు దిగుబడి అనేది లాభదాయకంగా ఉండదు.
0: రైతులకు సిఫారసు చేయలేరు,
1: సిఫారసు అనేది మనం ఎప్పుడు వేయాలనేది సిఫారసు చేయలేము.
0: తర్వాత కుసుమ పంట గురించి చెప్పండి, తర్వాత నువ్వులు కుసుమ పంట.
1: ఇప్పుడు ఒకవేళ రైతులు జూలై మాసంలో కూడా ఏ పంటలను వేసుకోలేము ఇంకా అన్నప్పుడు ఆగస్టు మాసంలో వేసుకోవాల్సిన పంటలను గురించి మనం ఒక్కసారి చూద్దాం.
0: చెప్పండి.
1: నువ్వుల పంట అనేది ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 వరకు కూడా మనము వేసుకోవచ్చు. మాగి అంటాం కదా ఆగస్టు నెలల్లో. అదేవిధంగా చిరుధాన్యాల పంటలు చూసినట్టయితే జొన్న పంటను మనం మాగి పంట కింద ఆగస్టు మాసంలో వేసుకోవచ్చు. అపరాలలో మనం ఉలవలను ఆగస్టులో వేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అపరాలలో ఉలవలని ఆగస్టులో వేసుకోవచ్చు. తక్కువ కాల పరిమితి ఉన్న పంట, సహజంగానే బెట్టను తట్టుకునే పంట ఉలవలు. కాబట్టి ఈ సాగు వైపు కూడా రైతులు చూస్తే బాగుంటుంది.
0: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటల్లో ఈ ఎరువులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రకరకాలుగా వివరించారు కదా, మరి ఈ ఎరువులను ఏ విధంగా మనం ప్రత్యామ్నాయ పంటలకు అందించి మరి ఈ చక్కటి రాబడి పొందవచ్చు అంటారు?
1: ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఉన్నప్పుడు మామూలుగానే మనం వేసుకునే ఫాస్ఫరస్, అది డిఏపి రూపంలో ఉన్నా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఉన్నా ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. మరియు పొటాషుని కూడా ఆఖరి దుక్కిలో వేసుకోవచ్చు. అయితే యూరియా విషయానికి వచ్చినట్లయితే బెట్ట పరిస్థితుల్లో కానీ లేదంటే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో యూరియా అనేది

0: దఫాలుగా వేసుకోవాలి, ఒక్కటేసారి వేసుకోరాదు. అట్లా దఫదఫాలుగా వేసుకోవడం ద్వారా మొక్కకు కావలసిన నత్రజని అనేది మెల్లిగా అందుబాటు అవుతుంది, కాబట్టి మనకు దిగుబడి అనేది సరిగ్గా వస్తుంది. అదేవిధంగా భూసార ఫలితాల ఆధారంగా మనము ఎరువులను అనేది వేసుకోవాలి. కంది పంటలో చూసుకున్నట్లయితే పోషకాల పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఫాస్ఫరస్కి సంబంధించిన ఎరువులను ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. ఎందుకు అంటే ఫాస్ఫరస్ అనేది మొక్క యొక్క వేర్లు బలపడే విధంగా మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఈ వేర్లు ఎప్పుడైతే బలపడతాయో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగానే మొక్క దాన్ని తట్టుకునే అవకాశం ఎక్కువగా.
1: మరిన్ని వివరాలు మీరు పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేద్దరు. రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానించి నమస్కారం అండి. మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న సంధించండి. మేడం లైన్లో ఉన్నారు, మీరు మాట్లాడండి, అడగండి.
2: మేడం ఇప్పుడు గోరింటాక వేసుకుంటే నడుస్తుంది మేడం వర్షాభావ పరిస్థితుల్లో?
0: గోరింటాక
2: గోరింటాక గోరింటాకు
0: మీరు మీకున్న నీటి వసతి ఏంటి? మీకున్న భూమి ఏ రకం చెప్పండి? నల్లరేగడి భూములు ఉన్నాయా, తేలికపాటి నేలలు ఉన్నాయా, ఏ విధంగా ఉన్నది?
2: నల్లరేగడి వర్షాధారం మేడం.
0: నల్లరేగడి వర్షాధారం వేసుకోవచ్చండి, వేసుకోవచ్చు. కానీ సాధారణంగా గోరింటాకు అనేది మనకు ఒక పంటగా కాకుండా ఎప్పుడైతే నీటి కుంటలు ఉంటాయో లేదంటే చెరువులు ఉంటాయి నీటి కుంటలు, వాటి ఒడ్ల మీద వేసుకొని మనం కొంత ఆదాయాన్ని పొందడానికి వాడతాము. మీరు గోరింటాకును ఒక పంటగా వేసుకుంటున్నారు, ఏ జిల్లా నుంచి చేస్తున్నారు మీరు?
1: చెప్పండి, ఖర్జూర పంట వేసుకోవచ్చు అంటున్నారు.
0: ఖర్జూర సహజంగానే బెట్టను తట్టుకునే ఒక ఎడారి మొక్క, కాబట్టి ఖచ్చితంగా వేసుకోవచ్చండి.
1: తర్వాత మేడం మమత గారు, నేలల ఆధారంగా పంటల ఎంపిక అన్న తర్వాత మీరు ప్రత్యేకమైన పంటల గురించి కూడా వివరిస్తున్నారు కదా, ఈ ఎరువులు ఇంకా ఏ విధంగా, ఏ పంటలలో ఎరువులు ఏ విధంగా అందించాలి ఈ సంరక్షణ పద్ధతుల్లో?
0: అయితే ఇంతకుముందు మాట్లాడిన విధంగానే ఎరువులు మనకు ఫాస్ఫరస్కి సంబంధించిన లేదా పొటాష్కి సంబంధించిన ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకుంటూ నత్రజని ఎరువులను మనం పైపాటుగా అది కూడా దఫదఫాలుగా వేసుకున్నట్లయితే సాధారణంగా ఒకటేసారి అందించే ఎరువును మూడు దఫాలుగా మనము విభజించి వేసుకోవడం ద్వారా అది మొక్కకు అంది మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము కంది పంట ఆల్రెడీ ఇప్పుడు శాకీయ దశలో ఉన్న పంటలకి మనము పోషకాలని నేలకు కాకుండా మనకు పిచికారీ చేసినట్టయితే మొక్క డైరెక్ట్గా పోషకాలను తీసుకుంటుంది, కాబట్టి ఎక్కువగా మనకు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేలలో తేమ లేనప్పుడు ముఖ్యంగా రైతు సోదరులు చూడాల్సింది ఏంటంటే ఇంత బెట్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యూరియాని లేదంటే వేరే ఎరువులను నేలపై వేసి వదిలేస్తున్నాం మామూలు పద్ధతిలోలాగా. ఎప్పుడైతే బెట్ట పరిస్థితుల్లో అట్లా మనం ఎరువులను వేస్తామో నీరు ఉండదు కాబట్టి మొక్కకు అందించే వాహకం అనేది ఉండదు కాబట్టి అది మొక్కకు అందదు,
1: వృధా అవుతుంది.
0: కాబట్టి నేలలో తేమ లేనప్పుడు ఎటువంటి పోషకాలను నేలపైన అందించరాదు.
1: మరి ఇటువంటి సందర్భంలో తేమ సంరక్షణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకంటే బెట్ట పరిస్థితుంది, తేమను ఉన్నది సంరక్షించుకోవాలా, మొక్కకు అందించాలంటే ఆ పద్ధతుల గురించి ఒకసారి వివరించండి.
0: తేమ సంరక్షణ పద్ధతుల్లో ముఖ్యంగా ఎత్తుమడులు మరియు కాల్వల పద్ధతి. ఈ పద్ధతి ఏంటంటే ఒక 2 మీటర్ల వరకు ఎత్తుమడులను ఏర్పాటు చేసుకుని ఒక కాల్వ ఏర్పాటు చేసుకుంటాం. దీని ద్వారా మడులలో ఈ ఎత్తుమడులలో కొంత తేమ అనేది ఉంటుంది కాబట్టి మొక్కలు బెట్టకు గురవ్వకుండా కొన్ని రోజులు రక్షించుకునే అవకాశం. మరియు బోదెలు మరియు కాల్వల పద్ధతిలో కూడా మనం విత్తుకోవచ్చు. అదేవిధంగా మనము కవర్ క్రాప్స్ అంటాము, ఎప్పుడైతే మనము నేల సంరక్షణ పద్ధతుల్లో ఒక ముఖ్యమైన పద్ధతి కవర్ క్రాప్స్, ఎప్పుడూ నేలను కప్పి ఉంచడం. దీని ద్వారా నేల లోపల ఉన్న తేమ బయటికి వెళ్లకుండా ఒక కవర్ క్రాప్ అనేది చాలా అవసరం. దీంతో మనకు కొంత రెసిడ్యూ అనేది భూమికి అందించినట్లు ఉంటుంది, ప్లస్ తేమ సంరక్షణ కూడా చేపట్టినట్టు.
1: కవర్ క్రాప్స్ అంటున్నారు, ఈ యొక్క బోదెల మధ్యలో వేసుకోవాలంటారా, ఈ పంట నుంచి ఈ పంటకు అనుబంధంగానే విత్తుకోవాలంటారా, ఎట్లా?
0: లేదు, కవర్ క్రాప్స్ అనేవి సపరేట్. ఇప్పుడు ఎలాగంటే మనము వేరుశనగ పంటనిస్తాము, అది ఏంటంటే దాని సహజ స్వభావమే నేలను కప్పి ఉంచడం. లేదంటే పెసర వేసుకుంటాం.

0: గుర్రము వేసుకుని, ఇవి ఎత్తు పెరగకుండా భూమికి చాలా దగ్గరగా ఉండి భూమిని పరుచుకొని ఉండే కొన్ని పంటలు.
1: దీనివల్ల తేమ సంరక్షణ,
0: తేమ సంరక్షణ జరుగుతుంది.
1: బోదెలలో ఉన్నటువంటి మొక్కలకు తేమ అందుతుంది అంటారు ఈ విధంగా.
0: బోదెలలో మొక్కలకు అంటే అది సపరేట్ అండి, అది వేరు ఇది వేరు. కవర్ క్రాప్స్ అనేవి మన పంటల ఎంపికలోనే కొన్ని కొన్ని పంటలను ఎంచుకుంటాము. ఇప్పుడు కంది, మొక్కజొన్న లేదంటే ఇట్లాంటి పంటలకు మనము కాలువలు బోదల పద్ధతిని
1: వాటికి ఆ పద్ధతులు లేదంటే ఈ నీటి సంరక్షణ కోసం ఈ పంటలు వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అంటారు. తేమ సంరక్షణ ఉంటుంది, పంట కొద్దిగా బిడ్డకు గురి కాకుండా ఉంటుంది అంటారు. కొంత తేమ సంరక్షణ జరుగుతుంది అంటారు. అది ఒక ప్రత్యామ్నాయ మార్గం అంటారు. మరి సాధారణంగా మన రైతులు నీటి సంరక్షణ కోసం నీటి కుంటలు కూడా అక్కడక్కడ రైతులు పాటించుకుంటలు కూడా తవ్వుకుంటుంటారు. మరి నీటి కుంటల ఆవశ్యకత గురించి కూడా ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే అందరూ నీటి కుంటలు తవ్వే అవకాశాలు ఉండవు. వీలైనంత వరకు నీటి కుంటలు ఏ విధంగా నిర్మించుకోవాలి, ఆ వివరాలు ఒకసారి తెలియజేయండి.
0: నీటి కుంటలు అనేవి సహజంగా మనకు వర్షాలు ఎప్పుడైతే ఎక్కువగా కురుస్తాయో, లేదనంటే మనకు మే నెలల్లో పడే సమ్మర్ షవర్స్ అంటాము, వేసవి కాలంలో పడే వర్షాలని మనము నీటి కుంటలకు అందులో మనం నిల్వ చేసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే ఈ బెట్ట పరిస్థితులు వస్తాయో రక్షక నీటి తడి అంటాం. అంటే పంట చనిపోకుండా కాపాడే ఒక చివరి ప్రయత్నం రక్షక నీటి తడి. ఈ నీటి కుంటల్లో ఉన్న నీటిని రక్షక నీటి తడుల ద్వారా మనం పంటని పంటకి వేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ నీటి కుంటల్లో ఉన్న నీటిని డ్రిప్ పద్ధతిలో ఇస్తున్నారు. దాని ద్వారా ఉన్న కొంత నీటితో ఎక్కువ పంటని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది,
1: సంరక్షించుకోవచ్చు అంటారు. మరి అలాగే మన తెలంగాణ ప్రాంతంలో మనకు నీటి పారుదల వసతి కూడా ఉంది. మరి ఇటువంటి సందర్భంలో, నీరున్న సందర్భంలో కుంటలు నిర్మించుకోవచ్చు అంటారా? మరి ఈ నీటిపారుదల కింద నీటి సంరక్షణ పద్ధతులు ఏ విధంగా మనం పాటించాలి, ఆ వివరాలు కూడా ఒకసారి రైతు సోదరులకు తెలియజేయండి.
0: మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు నీటి వసతి అనేది మెరుగుపడింది. కాబట్టి సాధారణంగానే వరి పంటను ఎక్కువగా మనం విత్తడం గమనిస్తున్నాం. వరి పంట విస్తీర్ణం అనేది చాలా ఎక్కువగా పెరిగింది. అయితే ఒకవేళ మనకి నీటి సౌకర్యం గనక ఉండినట్టయితే ఏ పంటను కూడా నీటిని పారించరాదు. నీటిని పారించకుండా మనం ఎంచుకునే పంటను బట్టి డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ పద్ధతులను, ఇవి సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు. ఈ డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించినట్లయితే 70% నీటి వినియోగం సామర్థ్యం అనేది పెరుగుతుంది. 25-30% అధిక దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే నీటి వసతులు ఉన్నాయో రైతులు దయచేసి వరి పంట వైపు వెళ్లకుండా, లేదంటే సాంప్రదాయ పద్ధతిలో వరి పంట వైపు కాకుండా మనం ఆరుతడి పద్ధతిలో కూడా వరి పంటను సాగు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ విధంగా ఆలోచించాలని కోరుతున్నాం.
1: మరి స్ప్రింక్లర్ ద్వారా, ఈ యొక్క సూక్ష్మ నీటి పారుదల ద్వారా ఎటువంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది అంటారు? మరి ఈ సందర్భంగా
0: తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా రబీ లేదా యాసంగిలో వేరుశనగ ఎక్కువగా పండిస్తారు. ఈ అంటే యాసంగి వేరుశనగలో 70-80% వరకు స్ప్రింక్లర్ ద్వారానే మనం నీటిపారుదల చేపడుతున్నాం. అది ఒక చాలా మంచి విషయం. ఎప్పుడైతే మనం వేరుశనగ పంటను స్ప్రింక్లర్ల ద్వారా చూసుకోవచ్చు, లేదనంటే మొక్కజొన్న, పత్తి, కంది లేదా ఇతర పంటలు మనం డ్రిప్ ద్వారా చూసుకోవచ్చు. ఈ డ్రిప్ ద్వారా ఏంటంటే మనకు బిందు సేద్యం అంటాం. బిందు రూపంలో ఒక్కొక్క చుక్కలాగా మొక్క వేర్ల దగ్గర మాత్రమే నీటిని మనం వదులుతాం. కాబట్టి అది నేలకు ఎప్పుడైతే మనం పారిస్తామో, మనకి ఎప్పుడైతే కాలువ నుంచి కానీ లేదంటే బోర్ నుంచి కానీ అది మన పొలం వరకు వచ్చే వరకు చాలా వరకు నీటిని నష్టపోతాం. అలా కాకుండా మనం పైపుల ద్వారా డైరెక్ట్గా మొక్క నేరుగా మొక్క దగ్గరికే మనం అందుబాటులో పెడుతున్నాం. కాబట్టి 70% నీటి ఆదా అనేది జరుగుతుంది.
1: సో దీని ద్వారా కూడా మనం ఈ బెట్ట పరిస్థితుల్లో మనం చక్కగా పంటలను సంరక్షించుకోవచ్చు అంటారు. ఆ తర్వాత ఈ ప్రత్యామ్నాయ పంటలుగా పచ్చి రొట్టె పంటలు కానీ అపరాల సాగు కానీ చేస్తే ఏ విధంగా ఉంటారు? మరి ఏమైనా మీరు సలహా ఇస్తారా? ఈ అపరాల సాగు ఈ పంటలు పండించుకుంటే మనం కొంతవరకు వచ్చే పంటకు రాబోయే కాలానికి పంట విత్తుకోవడానికి అనుకూలంగా

0: ఉంటాయా, లాభదాయకంగా ఉంటాయా, ఆ వివరాలు ఒకసారి మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: తప్పకుండా. ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలను ఎంచుకున్నట్లప్పుడు కందులు చూసుకున్నట్లయితే మనం జూలై 30 వరకు విత్తుకోవచ్చు. కంది రకాలు PRG 1, 7, 6 మరియు TDRG 59 అనే రకాలు ఉన్నాయి. ఇవి 130 నుంచి 150 రోజుల వరకు మనకు పంటకాలం అనేవి ఉన్న రకాలు. అదేవిధంగా పెసర మినుములో మనకు చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. PJTAUలో ఇది కూడా జూలై 30 వరకు మనం విత్తుకోవచ్చు. 60 నుంచి 80 రోజుల వరకు పంటకాలం ఉంటుంది. అదేవిధంగా ఉలవలను చూసుకున్నట్లయితే 15 వరకు విత్తుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఉలవలను విత్తుకోవడము. అయితే ఉలవల విత్తనం మనకు క్రీడలో అందుబాటులో ఉంది. మనం బెట్ట పరిశోధన సంస్థ హైదరాబాదు క్రీడలో మనకు అందుబాటులో ఉంది.
0: హైదరాబాద్ అంటే రాజేంద్ర నగర్ అండి. ఇక్కడ ప్లేస్ హైదరాబాద్ అంటే ప్లేస్ ఎక్కడ క్రీడ అంటున్నారు కదా, ఆ వ్యవస్థ సంస్థ. సరే, అడ్రస్ మీరు తర్వాత తెలియజేద్దరు.
1: ఇది మనకు DRDO చంద్రాయణగుట్ట
0: పరిసర
1: ప్రాంతాల్లో మనకు ఉంటుంది. అదేవిధంగా ఈ అపరాలు కాకుండా ఎప్పుడైతే మనం నూనెగింజ పంటలు చూసుకుంటున్నాం అనుకుంటున్నామో, మనకు వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ పంటలు ఉన్నాయి. అయితే గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆముదం సాగు అనేది ఈ వర్షాకాలంలో కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు పెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి, బూజు తెగులు ఎక్కువగా వస్తుంది
0: కాబట్టి
1: తక్కువగా ఉంటుంది కాబట్టి మనము పొద్దుతిరుగుడు, నువ్వులు లేదా కుసుమ పంట నువ్వుల వైపు చూస్తే బాగుంటుంది. ఆగస్టులో కూడా ఏ పంటను విత్తుకోని పక్షంలో సెప్టెంబర్ మాసంలో కుసుమ పంటను మనం విత్తుకోవచ్చు.
0: తర్వాత మమత గారు, జీవన ఎరువులు లాగా బిట్ట తట్టుకోవడానికి ఏమైనా సూక్ష్మజీవుల ద్వారా కూడా మనము ఈ పంటలను కాపాడుకోవచ్చా? ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో అనుకూలంగా మనం ఈ వీటిని వాడి సంరక్షించుకోవచ్చా పంటలని? ఒకవేళ ఉంటే ఆ వివరాలు ఒకసారి మన రైతు సోదరులకు అందజేయండి.
1: సాధారణంగా జీవన ఎరువులు మనకు రైజోబియం కానీ, అజొల్లా, అజోటోబ్యాక్టర్ అని, అజోస్పైరిలం అని, లేదంటే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా మొక్క యొక్క వేరు దగ్గర మనకు రైజోస్పియర్ అంటాము. రైజోస్పియర్లో ఉండి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ ఇవి అందిస్తూ ఉంటాయి. అయితే కొన్ని రకాలైన సూక్ష్మజీవులు, ఇది పరిశోధనలో ఉన్న అంశము, కొన్ని రకాలైన సూక్ష్మజీవులు మనకు బెట్టను తట్టుకునే విధంగా, లేదనంటే ఎక్కువ చౌడును తట్టుకునే విధంగా, లేదనంటే మురుగునీరు ఎక్కువగా ఉన్నప్పుడు పంట మనం నష్టపోకుండా, వాటికి కూడా కొన్ని రకాల సూక్ష్మజీవులను మనము గుర్తించడం జరిగింది. ఇది భారతీయ సంస్థలలో మనకు ICAR సంస్థలలో మనకు పరిశోధనల్లో ఉంది. కొంత రైతులకు కూడా అందుబాటులో తెచ్చిన మనకు దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్లో వేరుశనగ పంటలో కొన్ని రకాలైన సూక్ష్మజీవులని ఈ బెట్టను తట్టుకునే విధంగా రూపొందించడం జరిగింది. రైతులకు అందిస్తున్నారు కూడా.
0: మరిన్ని ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో?
1: మన రాష్ట్రంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు కొంతవరకు ఈ ఎండోఫైటిక్ బ్యాక్టీరియా మీద పరిశోధన అనేది జరుగుతూ ఉంది.
0: అసలు ఈ ఎల్నినో ప్రభావం తెలంగాణ ప్రాంతంలో కొంత ప్రాంతంలో ప్రస్తుతమైతే ఈ ఉత్తర తెలంగాణ వర్షాలు పడుతున్నాయి, ఆశాజనకంగా ఉంది. ఒకవేళ ఈ దక్షిణ ప్రాంతం మండలంలో మనకు వర్షాలు తక్కువ ఉందనుకుంటే మరి ఎటువంటి పంటల కోసం ఎదురు చూడాలి? రాబోయే మాసాల్లో ఎటువంటి పంటలు విత్తుకోవచ్చు, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
1: ఇప్పుడు మనం చిరుధాన్యాలు గనక చూసుకున్నట్లయితే జొన్న పంటకు మనకు మంచి డిమాండ్ ఉండడం వల్ల జొన్న పంటను మనం మాగి జొన్నగా 1 మాసంలో మనం విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో తెల్లజొన్నలు, పచ్చజొన్నలు రెండు రకాలు ఉంటాయి. తెల్లజొన్నలు అయితే గనక CSV 41 అనే రకము, పచ్చజొన్నలలో PYPS 2 అనే రకము, ఈ రెండు రకాలు మరియు కిన్నెర అనే రకం కూడా మనకు ఉన్నాయి. ఈ రకాలు మనం విత్తుకొని 100 రోజుల నుంచి, మామూలుగా పచ్చజొన్నలు అయితే 100 నుంచి 105 రోజులు, తెల్లజొన్నలు అయితే 110 నుంచి 120 రోజుల పంటకాలాన్ని కలిగి మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సజ్జ పంట కూడా మనకు PHB 1, 6, 2, 5 లేదంటే HHB 67, కావేరీ సూపర్ అనే రకాలు 85 నుంచి 90 రోజుల వరకు మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి

0: ఈ పంటలను సాగు చేయడం ద్వారా కూడా మనం మంచి దిగుబడులను పొందవచ్చు.
1: చాలా చక్కటి వివరాలు. వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా చేసుకోవచ్చు, తర్వాత అనేక పద్ధతులు కూడా మీరు వివరించడం జరిగింది, ఏ విధంగా బెటర్ని ఎదుర్కోవచ్చు అని తెలియజేశారు. చాలా చక్కటి వివరాలు మన రైతు సోదరులకు సమూలంగా సమగ్రంగా మీరు అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అమ్మమ్మత గారు.
0: ధన్యవాదాలండి.

0: వర్షాభావ పరిస్థితులలో అనుకూల పంటల సాగు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె మమత గారు పాల్గొన్నారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్.
1: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
3: నమస్తే అండి.
2: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
3: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 18 years పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
2: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తుంటారు?
3: మనకు ఇక్కడ దాదాపు 0 to 5 years వరకు అంగన్వాడీ సెంటర్స్లో మనం చూస్తాము. 5 years దాటిన వాళ్ళకి మనకు స్కూళ్ళల్లో హాస్టల్స్లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్లో కూడా మనకు 18 years వరకు మనము స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. 3 డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, పోషకాహారాల లోపాలు, వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4 వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించి లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడ, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్టువి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టువి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డెలీస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
2: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
3: మనకు దాదాపు ఆదిలాబాద్లో 8 teams ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీంలో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ కానీ ఏఎన్ఎం కానీ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకొని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్కి కానీ లేకపోతే స్కూల్కి కానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన RBSK పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
2: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలని కూడా చేపడతామంటున్నారు కదా ఈ కార్యక్రమంలో భాగంగా, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
3: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్లో చూసుకుంటే అక్కడ 0 to 5 years చిల్డ్రన్స్కి సంవత్సరానికి 2 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్, కాలేజెస్లో సంవత్సరానికి 1 స్క్రీనింగ్ చేసుకుంటాం.

0: సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంతే చేసుకొని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకొని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు నాలుగు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పినారు మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి? వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసినారు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0 to 5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్లో మనం సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంటే కేసెస్ లోడ్ని బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకొని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతుంది అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లాడ డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫొరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్, పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకు 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి, ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకొని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్గా రిమ్స్కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్గా ఏమైనా ఉంటే ట్యాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిజబిలిటీస్
1: అంటే
0: ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంకా సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేము, ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేము, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది

0: పుట్టుకతోనేమోగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరు, అక్కడ ఇక్కడ ఎగురుతూ తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకి వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉండదు. ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాలపరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ కానీ ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యలను ఎక్కువగా గుర్తించింది కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం కానీ ఆరోగ్య సేవలు అందించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మరి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70% ఎస్ఐఆర్ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రక్షాళన పేరుతో ఓట్లు తొలగించే అవకాశం ఉందని, అలా జరగకుండా ఉండేందుకు బీఎల్ఓలను పెట్టామన్నారు. ఓట్లు లేకుంటే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పోటీ ప్రపంచంలో సింగరేణి కాలరీస్ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడమే కాకుండా రాబోయే తరాలకు లాభదాయకంగా అందించడం అందరి బాధ్యతన్నారు. గురుకుల విద్యా సంస్థలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సరూర్ నగర్ పాఠశాలలో తనిఖీ చేసి వెల్కమ్ కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల సంక్షేమం, పోషకాహారం, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇండియా కూటమి నేతలు, ఎంపీలు ర్యాలీగా రాజ్ఘాట్కు బయలుదేరారు. అక్కడ నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి నేతలు నివాళి అర్పించనున్నారు. విద్యార్థులంతా కొన్ని రోజులుగా రోడ్లపైనే ఉన్నారని, వారికి మద్దతుగా తాము ఉంటామని రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలను పరిష్కరించేందుకు చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. నిరసనకారులకు అనువైన సమయంలో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని, శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకుందామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. భారత్తో జరుగుతున్న తొలి T20 మ్యాచ్లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వెస్లీ మద్వీరా 39, మరుమాని 27, ర్యాన్ బర్ల్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శివం దూబే, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 8:03. ఇప్పుడు 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు.

క్రమశిక్షణ, ధైర్యం, శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత ఈ నాలుగు లక్షణాలకు ప్రతీకగా నిలిచే భారత పోలీసు బలగాల క్రీడా వైభవానికి మరో గొప్ప అధ్యాయం మొదలైంది. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 స్థానిక గచ్చిబౌలిలోని శ్రీ జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ ఉదయం ప్రతిష్టాత్మకంగా 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది హైదరాబాద్ వేదికగా నిలవడం మరొక విశేషం. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన సుమారు 1600 మంది క్రీడాకారులు, పోలీసు మరియు సిఏపిఎఫ్ సంస్థలకు చెందిన 30

0: ఆర్ బృందాలు ప్రాతినిధ్యం వహిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈ పోటీల్లో జూడో, వుషు, కరాటే, టైక్వాండో, పెన్కాక్ సిలాట్ వంటి 5 మార్షల్ ఆర్ట్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ పద్మాకర్ సంతూర్ అన్పిసే గారి స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఆయన మాట్లాడుతూ, జూడో అనేది కేవలం శారీరక బలానికి సంబంధించిన క్రీడ మాత్రమే కాదని, ఇది ప్రత్యర్థి బలాన్నే అతనిపై ప్రయోగించే తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఆత్మనిగ్రహం, క్రమశిక్షణకు ప్రతీక అని అన్నారు. పోలీసు విధుల్లో అవసరమైన మానసిక స్థైర్యం, వేగవంతమైన నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ తరహా క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
1: అత్యంత గర్వ కి బాత్ ये प्रतिष्ठित खेल समारोह का आयोजन करने का सौभाग्य हमें प्राप्त हुआ है. आज से 30 जुलाई तक चलने वाले इस शानदार प्रतियोगिता में पूरे देश से 33 टीम के 1600 से अधिक होनहार खिलाड़ी और अधिकारी हिस्सा ले रहे हैं. इन 8 दिनों में इस विश्व स्तरीय स्टेडियम के मैट पर जूडो, वुशु, ताइक्वांडो, कराटे और पेनकाक सिलाट जैसे 5 बेहद చునౌతిపూర్ణ మార్షల్ ఆర్ట్స్ మే హమారే జవాన్ అప్నా సామర్థ్య ఔర్ కౌశల్ దిఖాయేగే. యే సభీ అద్భుత్ ఖేల్ హై జో దావ్ పేచ్, తాకత్, గతి ఔర్ సహన్ శక్తి కి పరీక్షా లేతే హై. కరాటే, జూడో, టైకాండో జైసీ మార్షల్ ఆర్ట్స్ మే సభీ పులిస్ కర్మియో కో అవశ్య హీ ప్రవీణతా హాసిల్ కర్నీ చాహియే, క్యోంకి యే అప్నే ఆప్ మే విశ్వాస్ పైదా కర్తే హై ఔర్ జరూరత్ అనుసార్ నియతే హీ అపరాధియో సే ముకాబలా కర్నే కి తాకత్ ప్రదాన్ కర్తే హై. ఖేల్కూద్ వర్దీధారీ బలో కి దినచర్య కా ఏక్ అభిన్న అంగ హై. పులిస్ కర్మియో కే అచ్చే స్వాస్థ్ ఔర్ శారీరిక్ ఫిట్నెస్ కే లియే ఆవశ్యక్ హోనే కే అలావా ఖేల్ టీమ్ వర్క్ ఔర్ సద్భావ్ కి భావనా పైదా కర్నే మే ప్రముఖ్ భూమికా నిభాతే హై.
0: 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, అఖిల భారత పోలీసు క్రీడల ప్రధాన లక్ష్యం పోలీసు బలగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడం, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం, అలాగే శారీరక దారుఢ్యాన్ని మరింత మెరుగుపరచడమని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఒకే వేదికపై కలుసుకోవడం ద్వారా జాతీయ సమైక్యత, స్నేహభావం మరింత బలపడుతుంది అన్నారు.
2: భారత్ మాతాకి ఆజ్ ఇస్ ఐతిహాసిక్ షహర్ హైదరాబాద్ మే ఆప్ సభీకే బీచ్ ఖడా హోనా మేరే లియే అత్యంత సమ్మాన్ కి బాత్ హై. హమ్ యహ 11వే అఖిల్ భారతీయ పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 ఔర్ 27 కా ఉద్ఘాటన్ కర్నే కే లియే ఏకత్రిత హుయే. మే సబ్సే పహలే సిఎస్ఎఫ్ కే మహానిదేశక్ శ్రీ ప్రవీణ్ రంజన్ జీ కో ఔర్ ఉన్కే సిఎస్ఎఫ్ టీమ్ కో అప్నే ఆర్థిక బధాయి దేనా చాహతా హూం. ఇత్నే బడే స్తర్ కే ఆయోజన్ కో సంభాల్నా ఏక్ బహుత్ హీ చునౌతిపూర్ణ కార్య హై. దేశ్ కే కోనే కోనే సే 36 టీమో ఔర్ 1600 సే అధిక్ విశిష్ట అథ్లీటో తథా అధికారియో కో ఏక్ సాథ్ లానా బహుత్ బెహతరీన్ యోజనా ఔర్ సటీక్ తాల్మేల్ కి మాంగ్ కర్తా హై. పరివహన్ ఔర్ చికిత్సా సహాయతా సే లేకర్ విశ్వ స్తరీయ అతిథి కో అతిథి తక్ సిఎస్ఎఫ్ నే అసాధారణ కామ్ కియా హై. అఖిల్ భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 ఏక్ ఐసా మంచ్ హై జహా పోలీస్ బలంకే సదస్యం కో అప్నే ఖేల్ కౌశల్ దర్శనే కా ఏవం రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ మంచో పర్ ప్రదర్శన్ కే లియే తయారీ కా స్వర్ణిమ్ అవసర్ ప్రాప్త్ హోతా హై. ఇస్ తరహ కి ప్రతియోగితా కే దౌరాన్ ఖిలాడియో కే ఖేల్ స్తర్ కా వికాస్ హోతా హై జిస్కే ఫలస్వరూప్ వరల్డ్ పోలీస్ ఔర్ ఫైర్ గేమ్స్, రాష్ట్రమండల్ ఖేల్, ఏషియన్ గేమ్స్ తథా ఒలింపిక్ మే భారత్ కే ఉత్కృష్ట ప్రదర్శన్ కి సంభావనాయే ప్రబల్ హోతీ హై. ఇస్కే సాథ్ హీ యహ కాంపిటీషన్ దేశ్ కే సమస్త్ పోలీస్ బలం కో ఏక్ మంచ్ పర్ లాకర్ ఉన్మే భాయిచారా ఔర్ సౌహార్ద కి భావన కా సృజన్ కర్తీ హై. ఇస్సే రాష్ట్రీయ ఏక్తా ఔర్ అఖండతా కో భీ బల్ మిల్తా హై. సిఎస్ఎఫ్ నే హాలీ మే ఖేల్ ప్రతిభాం కి అబ్ తక్ కి సబ్సే బడీ భర్తీయో మే సే ఏక్ కో అంజామ్ దియా హై జిస్సే సీధే బల్ మే 332 యువా ఔర్ ఉర్జావాన్ ఖిలాడియో కా ఆగమన్ హువా హై.

0: శ్రోతలు, మీరింతవరకు 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: మరో సినీ పాట విందాం. రాజహంస చిత్రం నుంచి రోసా రోసా రోసా. ఎంఎం కీరవాణి చిత్ర పన్నపాట. సీతారామ శాస్త్రి సాహిత్యంలో ఎంఎం కీరవాణి సంగీతం.

0: మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: సమయం 8:45. ఇప్పుడు సమాచార్ సంధ్య, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: नमस्कार, आकाशवाणी। नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं प्रशांत कुमार। केंद्रीय मंत्री जितेंद्र सिंह ने नीट परीक्षा के पेपर लीक मामले में प्रदर्शन।
1: आकाशवाणी हैदराबाद केंद्रम समयम 10 గంటలు ఇప్పుడు వింటారు కరెంట్ అఫైర్స్ బై ఆర్ఎన్యు
2: ఆకాశవాణి. స్వయం అధ్యయనంతో ఉన్నతి, టాస్తో కొత్త అవకాశాలు అనే అంశంపై తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకులు శ్రీ కె. లింగయ్య గారితో ప్రత్యేక సంభాషణ వింటారు.

0: చించిన వారు ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్, ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి.
1: నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. స్వయం అధ్యయనంతో ఉన్నతి, టాస్తో కొత్త అవకాశాలు అనే అంశంపై మన ఆకాశవాణి శ్రోతల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎస్ఎస్సీ మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రకటనలను ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడ్మిషన్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఫీజులు, అర్హతలు, కోర్సులు వివరాల గురించి మన శ్రోతలకు వివరించడానికి మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకులు కె లింగయ్య గారు ఉన్నారు. నమస్కారం అండి, స్వాగతం మీకు.
2: స్వాగతం అండి, నమస్కారం అండి అందరికి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు.
1: లింగయ్య గారు, మనకి ఈ టాస్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ అడ్మిషన్ ప్రకటన ఇటీవల కాలంలో మీరు విడుదల చేశారు. ఈ ఏడాదికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు మరియు షెడ్యూల్ వివరాలను మా శ్రోతలకు వివరించగలరండి.
2: జూన్ 29న అడ్మిషన్లు, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూలై 28 వరకు ఎటువంటి ఫీజు లేకుండా అడ్మిషన్ పొందవచ్చు. అదేవిధంగా జూలై 29 నుంచి ఆగస్టు 28 వరకు విత్ ఫైన్ తోని పిల్లలు అప్లై చేయవచ్చు. ఇది ప్రధానంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉద్దేశించినటువంటిది.
1: ఎస్ఎస్సీ లేదా ఇంటర్మీడియట్ లో చేరడానికి కనీస వయసు ఎంత ఉండాలండి? అలాగే దీనికి అవసరమైన విద్యార్హతలు ఏమైనా ఉన్నాయా అండి?
2: అంటే 10వ తరగతి సంబంధించి ఆగస్టు 30 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలండి. ఎటువంటి విద్యా అర్హతలు కూడా అవసరం లేదు, మినిమం చదవటం రాయటం వస్తే సరిపోతుంది. ఇంటర్మీడియట్ సంబంధించి ఓపెన్ స్కూల్ నుంచి కానీ రెగ్యులర్ గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మన రాష్ట్రమే కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాలు ఎక్కడి నుంచి అయినా, ఏ బోర్డు నుంచి అయినా కూడా 10వ తరగతి పాస్ అయి ఉండి 15 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇంటర్మీడియట్ కి అప్లై చేయవచ్చు.
1: అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎక్కడ ఏ విధంగా సమర్పించవలసి ఉంది? ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందా అండి?
2: అభ్యర్థులు ప్రధానంగా మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ కూడా తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్ లోకి వెళ్లి ఫస్ట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మళ్ళా వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, అంటే 10th క్లాస్ అయితే సబ్జెక్ట్స్ ఏంటి, అదేవిధంగా ఇంటర్మీడియట్ లో అయితే ఏ గ్రూప్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ఫస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్స్ సెలక్షన్ చేసుకుని వాళ్ళు ఇంటి దగ్గర కూడా పేమెంట్ కూడా కార్డు ద్వారా పేమెంట్ చేయవచ్చు, లేకపోతే యూపీఐ ద్వారా కూడా పేమెంట్ అవకాశం ఇవ్వటం జరిగింది. ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అడ్మిషన్ యొక్క ప్రొసీజర్ చెప్పడం జరిగింది.
1: వివిధ కారణాలతోనే చదువులు ఆపేసిన వాళ్ళు 10th క్లాస్ డిస్కంటిన్యూ చేసి, అలాగే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి, వాళ్ళు చదివిన సబ్జెక్టులో కాకుండా వేరే సబ్జెక్టులో చదువుకోవడానికి, అంటే వాళ్ళకి ఏదైతే అవగాహన ఉందో దాని మీద చదువుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయండి?
2: అవకాశం ఉందండి. అంటే 10వ తరగతి సంబంధించి 2 లాంగ్వేజెస్ తీసుకోవాలి. మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 లాంగ్వేజెస్ అండ్ 3 నాన్ లాంగ్వేజెస్ ఉంటాయి. 2 లాంగ్వేజెస్లో తెలుగు తీసుకోవచ్చు, ఉర్దూ తీసుకోవచ్చు, హిందీ తీసుకోవచ్చు, ఇంగ్లీషు. ఈ లాంగ్వేజ్ తప్పనిసరి అని ఎక్కడ కూడా లేదండి. విద్యార్థి యొక్క వాళ్ళ నేపథ్యం ప్రకారం, వాళ్ళు చదువుకున్నటువంటి ప్రీవియస్గా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ప్రకారం 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ లాంగ్వేజ్కి సంబంధించి కాంబినేషన్స్ ప్రకారము మ్యాథమెటిక్స్, బిజినెస్ స్టడీస్ ఆర్ సోషల్ స్టడీస్, ఎకనామిక్స్ ఏవైనా 3 సబ్జెక్టులు తీసుకోవచ్చు. ఈవెన్ మ్యాథ్స్ లేకుండా కూడా 10th క్లాసు హోమ్ సైన్స్, బిజినెస్ స్టడీస్ అండ్ సోషల్ స్టడీస్ ఆర్ ఎకనామిక్స్తో కూడా విద్యార్థులు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ తీసుకోవచ్చు 10వ తరగతి సంబంధించి. ఇంటర్మీడియట్కి సంబంధించి అయితే 2 గ్రూపులు ఉన్నవి, సైన్స్ గ్రూప్స్ ఉన్నవి అండ్ ఆర్ట్స్ గ్రూప్స్ ఉన్నవి. సైన్స్కి సంబంధించి దాంట్లో కూడా 2 లాంగ్వేజెస్లు తీసుకోవాలి. ఇంగ్లీష్ అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కాకుండా తెలుగు కానీ, హిందీ కానీ, లేదా కన్నడ, తమిళ్ కూడా మన అవకాశం ఇవ్వటం జరుగుతుంది 2 లాంగ్వేజ్తో పాటు. సైన్స్ గ్రూప్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా బాటనీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కెమిస్ట్రీతో కానీ. ఆర్ట్స్ గ్రూప్ అయితే హిస్టరీ, సివిక్స్, తర్వాత ఎకనామిక్స్, జియోగ్రఫీ, ఇవి కాకుండా కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఆర్ట్స్లో ఎనీ 3 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. అంటే చాలా సులభమైనటువంటి, ఈ సబ్జెక్ట్ తీసుకోవాలని విద్యార్థి మీద ఏది బలవంతం లేదు. అయితే విద్యార్థులకి దీంట్లో అడ్మిషన్ పొందే వాళ్ళకి ఒక సూచన ఏంటంటే, 10వ తరగతి కానీ ఇంటర్లో కానీ అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ భవిష్యత్తు యొక్క, అదే 10వ తరగతి అయితే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకుంటున్నారనే దానికి సంబంధించి ఇక్కడ సబ్జెక్టులు తీసుకోవటం మంచిది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో అయితే డిగ్రీ సైన్స్ గ్రూప్తో వెళ్ళదలుచుకుంటే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్స్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదు డిగ్రీలో బీఏ కానీ బీకామ్ కానీ ఇట్లా తీసుకోదలుచుకుంటే ఇంటర్లో కామర్సు, ఎకనామిక్స్, సివిక్స్ అట్లా తీసుకోవచ్చు. విద్యార్థి యొక్క వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా భవిష్యత్తు యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు కోర్సులు తీసుకోవచ్చు.
1: కాలానుగుణంగా మారుతున్న రోజులకు అనుగుణంగా, వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఎటువంటి మీరు మార్పులు

0: రేపులు విద్యా విధానంలో తీసుకొచ్చారు.
1: ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పిన అంటే ఈ సబ్జెక్టులతో పాటు 5 సబ్జెక్టులు కాకుండా ఒక అదనపు సబ్జెక్టుగా వొకేషనల్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. దీంట్లో బ్యూటీ అండ్ వెల్నెస్, హాస్పిటాలిటీ, టూరిజం ఇట్లా కొత్త కొత్త కోర్సులు కూడా ఉన్నవి. కాబట్టి ఆ కోర్సులు కూడా తీసుకుంటే మన స్టేట్ నుంచి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి, అంటే తెలంగాణ సొసైటీ అంటే వాటి తరపున, వాటి నుంచి వాళ్ళు 15 డేస్ 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీని ప్రకారం వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు కొన్ని ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ముందుకు రావడం జరిగింది. ఎవరైతే వొకేషనల్ ఎడ్యుకేషన్ తీసుకుంటారో వాళ్ళకి సపోర్టివ్గా ఉండి వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. మీరు అడిగింది అంటే ఆధునిక సమాజానికి అనుగుణంగా అంటే సబ్జెక్ట్స్ పరంగా వాళ్ళు తీసుకోవచ్చు. బోధనా పరంగా తీసుకున్నప్పుడు మెటీరియల్ అనుకుంటే అంటే మేము ఓపెన్ స్కూల్ తరపునే ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా విద్యార్థులకు సులభంగా అర్థం కావటం కోసం, సులభంగా చదవటం కోసం గత సంవత్సరం ప్రతి సబ్జెక్టులో కరదీపికలు తయారు చేశాం. అంటే చిన్న గైడ్స్ లాగా, అంటే క్వశ్చన్ టు ఆన్సర్ లాగా. అదేవిధంగా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, తర్వాత బిట్స్, 1 మార్క్ క్వశ్చన్స్ మేమే సొసైటీ నుంచి తయారు చేసి వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరిగింది. సప్లై చేస్తాం బుక్స్, అట్ ద సేమ్ టైమ్ ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో కూడా ఈ కరదీపికలు, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఉంటాయండి.
0: అడ్మిషన్ దరఖాస్తుతో పాటు విద్యార్థులు ఏ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి?
1: అడ్మిషన్ తీసుకునేటప్పుడు 10వ తరగతి విద్యార్థి అయితే, ఒకవేళ వాళ్ళకి గతంలో ఒక స్కూల్లో చదివి ఉన్నట్లయితే, అంటే 5th క్లాస్ వరకు కానీ లేకపోతే 10th క్లాస్ వరకు లేకపోతే మధ్యలో 8th 9th వరకు తీసుకుని చదివి ఉండనట్లయితే, ఆ చదివిన స్కూల్ నుంచి టీసీ వాళ్ళు సబ్మిట్ చేయవచ్చండి. అంటే టీసీలో ప్రధానంగా విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటవి. అదేవిధంగా జెండరు. ఒకవేళ హై స్కూల్ కాకుండా ఈవెన్ 2nd 3rd 4th క్లాస్ చదివినా కూడా రికార్డ్ షీట్ ఉంటుంది. ఆ వాళ్ళు లాస్ట్ చదివిన స్కూల్ నుంచి రికార్డ్ షీట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాంట్లో కూడా డేట్ ఆఫ్ బర్త్, విద్యార్థికి సంబంధించిన అన్ని వివరాలు దాంట్లో పొందుపరిచి ఉంటాయి. ఒకవేళ ఈ రెండూ లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు కన్సర్న్ తహసీల్దార్స్ నుంచి కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ బర్త్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయవచ్చు. దాన్ని అప్లోడ్ చేస్తే దాని ప్రకారం వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రధాన అంశం. అదేవిధంగా రికార్డు పరంగా పిల్లవాడి పేరు, వాళ్ళ తర్వాత సర్టిఫికేట్స్లో కూడా ఇబ్బందులు రాకుండా ఇక్కడ వాళ్ళని ఇవి తప్పనిసరిగా అడుగుతున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి పిల్లవాడు 10వ తరగతి పాస్ అయి ఉంటాడు కాబట్టి 10వ తరగతి సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా వేరే సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఒకవేళ అడ్మిషన్ ఫీ ఎగ్జెంప్షన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీకి తక్కువ ఉన్నది అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీ, వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంది.
0: ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అలా మహిళలు, దివ్యాంగులు, ఏమైనా ఫీజులో రైతులు ఉన్నాయండి, ఆ రైతులు పొందడానికి ఏమైనా సర్టిఫికేట్లు దాంతో పాటు జతపరచవలసిన అవసరం ఉంది.
1: అంటే 10వ తరగతికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ 150 రూపాయలు ఉంది. అదేవిధంగా అడ్మిషన్ ఫీ 1400 ఉందండి. అదే ఎస్సీ ఎస్టీకి అయితే 1000 రూపీస్ ఉంది, అంటే 200 రూపాయలు ఎగ్జెంప్షన్ వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి 1500 జనరల్ క్యాండిడేట్స్ ఉన్నది, ఎస్సీ ఎస్టీ బీసీకి 1200 ఉందండి. రిజిస్ట్రేషన్ ఫీ 300 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ జత చేస్తే ఈ ఎగ్జెంప్షన్ వస్తుంది.
0: మీరు పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ దేని పేరు మీద ఇస్తారండి?
1: సర్టిఫికేట్ ఎస్ఎస్సీ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పేరు మీద ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి జాతీయ స్థాయిలో ఎన్ఐఓఎస్ అని ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. సేమ్ అదే లైన్స్ లో ప్రతి రాష్ట్రంలో కూడా ఓపెన్ స్కూల్ సొసైటీలు ఉంటాయి. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఫర్దర్ స్టడీస్కి కానీ, తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఒరిజినల్ అంటే రెగ్యులర్ సర్టిఫికేట్ ఎలా అయితే ఉపయోగపడుతుందో అన్ని రకాలుగా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది.
0: ఫర్దర్గా చదువుకున్నాను ఎంసెట్ కానీ లేకపోతే జేఈ మెయిన్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఈ సర్టిఫికేట్ మనకి వ్యాలిడిటీ ఉందండి.
1: అన్ని రకాలుగా ఉంటుందండి. ఎస్ఎస్సి రెగ్యులర్ సర్టిఫికేట్ కానీ, ఇంటర్మీడియట్ రెగ్యులర్ సర్టిఫికేట్ కానీ ఎలా అయితే ఉపయోగపడుతుందో ప్రభుత్వం నుంచి జీవో కూడా ఇవ్వటం జరిగింది. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఫర్దర్ చదువుల కోసం కానీ, ఎంసెట్ కోసం కావచ్చు, అంటే నీట్ కోసం, జేఈ కోసం కానీ ఏదైనా కూడా వ్యాలిడిటీ ఉంటుంది. అదే సమయంలో ఎక్కడి నుంచి అయినా కూడా ఆన్లైన్లో పిల్లవాడి డీటెయిల్స్, ఒకవేళ ఎవరన్నా ఎక్కడన్నా కోర్సులో కానీ జాబ్లో కానీ చేరినప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో పిల్లవాడి యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తుంది. మీరు అడిగిన విధం ప్రకారము ఓపెన్ స్కూల్లో చదివి డాక్టర్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి మెడిసిన్లో జాయిన్ కావటం జరిగింది. కాబట్టి ఎక్కడ అటువంటి ఇబ్బంది లేదు. ఎనీ కోర్స్ చేయడానికి అంటే మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో అయినా కూడా అర్హత ఉంది.
0: టాస్ కోర్సుల్లోని సబ్జెక్టుల ఎంపికలోని విద్యార్థులకి, ఎందుకంటే ఒకప్పుడు ఆయన మ్యాథ్స్ చదివి ఉండొచ్చు, తర్వాత మ్యాథ్స్లో పట్టు కోల్పోయి ఉండొచ్చు, వాళ్ళకి విద్యార్థులకి ఎటువంటి స్వేచ్ఛ ఉందండి?
1: అంటే లాంగ్వేజెస్లో 10వ

0: భారత్కి వచ్చినప్పుడు రెండు లాంగ్వేజ్లు తప్పనిసరి తీసుకోవాలి. ఏ లాంగ్వేజ్ అని తీసుకోవచ్చు అని అంటే, మేము ఆఫర్ చేసేది తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ లాంగ్వేజ్ ఉన్నాయండి.
1: యూనిట్ టూ
0: ఎనీ టూ తీసుకో, అంటే ఇంగ్లీషే మ్యాండేటరీ తీసుకోవాలని లేదు, లేదా తెలుగు హిందీ ఇట్లా తీసుకోవాలని లేదు. అదేవిధంగా నాన్ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు మ్యాథ్స్, విద్యార్థి ఒకవేళ మ్యాథ్స్ చేయగలుగుతున్నాడు అనుకుంటే మ్యాథ్స్ తీసుకోవచ్చు అండి. మ్యాథ్స్ లేకుండా కూడా హోమ్ సైన్స్, తర్వాత బిజినెస్ స్టడీస్, సోషల్ స్టడీస్, ఎకనామిక్స్ కాంబినేషన్తో కూడా 10వ తరగతి పరీక్షలు రాయవచ్చు.
1: ఇందాక మీరు మాట్లాడుతూ ఒకేషనల్ కోర్సెస్ ఇంటర్మీడియట్లో ఆప్షన్ ఉంది, ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి జాబ్ సపోర్ట్ కూడా ఉందని అన్న.
0: అవునండి.
1: ఎటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏం చేస్తున్నారు, ఎటువంటి సపోర్ట్ ఉంటుంది?
0: క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి. ప్రజెంట్గా అయితే ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళు అగ్రిమెంట్ మా దగ్గర రావటం జరిగింది. ఎవరైతే ఇక్కడ వొకేషనల్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ప్లేస్మెంట్కి సంబంధించి జాబుల కోసం వాళ్ళకి ఇంకో కొంత ట్రైనింగ్ అవకాశం ఇచ్చి వాళ్ళకి జాబ్ అవకాశాలు చూపించడం జరుగుతుంది.
1: అలాగే ఇప్పుడు ఎంపీసీ బైపీసీ, ఎందుకంటే సోషల్ సైన్సెస్ కోర్స్ తీసుకున్న వాళ్ళు మీరు ఇచ్చిన స్టడీ మెటీరియల్తో చదువుకుంటారు, బట్ ఎంపీసీ బైపీసీ అంటే గ్రూపులు చదవాలనుకున్న వాళ్ళు, ఆ విద్యార్థులకి ఏ రకమైన స్టడీ సెంటర్లు ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది?
0: ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటప్పుడే మనకి రాష్ట్రంలో 923 ఏఏ సెంటర్స్ అంటారండి, వీటిని అక్రిడియేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అంటే ఇవి జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నవి, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి, తర్వాత జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ ఏఏ సెంటర్స్లో వెళ్ళినప్పుడు సైన్స్ గ్రూపులు తీసుకుంటే జూనియర్ కాలేజెస్లో మాత్రమే సైన్స్ గ్రూప్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అక్కడ ప్రాక్టికల్స్ కూడా జరుగుతాయండి. మామూలుగా ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతి సెకండ్ సాటర్డే అండ్ సండే పీసీపీ క్లాసులు జరుగుతాయి. అంటే అక్కడ రెగ్యులర్ టీచర్స్, తర్వాత లెక్చరర్స్ వచ్చి ఆదివారం రోజు వాళ్ళకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మొత్తం ఇయర్లీ 30 క్లాసెస్ ఉంటాయండి. 30 క్లాసులో మినిమం స్టూడెంట్ 24 క్లాసులు అటెండ్ కావాలి కంపల్సరీ ఉంటుంది. అదే విధంగా ప్రాక్టికల్స్ మ్యాథ్స్, ఎంపీసీ తీసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ, లేకపోతే బైపీసీ తీసుకుంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. మొత్తం 48 ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ కూడా ప్రాక్టికల్స్ ఆ సెంటర్స్లోనే ఉంటాయి. అంటే వాళ్ళు సులభంగా నేర్చుకోవటానికి అంటే స్టడీ సెంటర్లతో పాటు మేము కొన్ని డిజిటల్ లెసన్, డిజిటల్ కంటెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అంశం అర్థం కావటం కోసం ఒక 5 నుంచి 10 నిమిషాల వీడియోలు అన్ని సబ్జెక్ట్స్లో తయారు చేశాం మేము, 10వ తరగతికి మరి ఇంటర్మీడియట్. అవన్నీ కూడా తెలంగాణ యూట్యూబ్లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఒకటి ఉంటుంది. ఆ యూట్యూబ్లోకి వెళ్ళి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అని ఎంటర్ చేస్తే మేము అప్లోడ్ చేసిన లెసన్స్ అన్నీ కూడా వాళ్ళు ఈజీగా వినొచ్చు. క్లాసెస్కి ఒకవేళ ఏదైనా కారణంతో లేట్ కావటం కానీ, అటెండ్ కాకపోయినా, లేకపోతే అక్కడ ఏఏ సెంటర్స్లో చెప్పింది పూర్తిగా అర్థం కాకపోయినా కూడా ఈ వీడియో లెసన్స్ వింటే చాలా సింపుల్గా ఉంటుంది.
1: ఇక్కడ చాలా మంది మీరు చెప్పిన విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కొన్నాళ్ళు ఆపేసిన తర్వాత మళ్ళీ చదువుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు సాధారణ విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఏ వృత్తి విద్యా కోర్సులను టాస్ అందిస్తున్నదండి?
0: ప్రధానంగా 10వ తరగతికి సంబంధించి టైలరింగు, డిజైనింగు, సెల్ ఫోన్ మెకానిజం, ఎలక్ట్రీషియన్ అండ్ హౌస్ వైరింగు, వెల్డింగు, కార్పెంటరీ, కంప్యూటర్ సైన్స్, ప్రీ స్కూల్ ట్రైనింగు, మసనరీ, ఆటోమొబైల్ మెకానికు, బ్యూటీషియన్ అండ్ హెల్త్ కేర్ ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, అపరల్ ఫ్యాషన్ డిజైనింగు, కంప్యూటర్ సైన్స్, హోటల్ ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్, సాయిల్ అండ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్, పెయింటింగ్, ఇవి వొకేషనల్ కోర్సెస్ మేము అందించడం జరుగుతుంది. ఐడెంటిఫైడ్ గవర్నమెంట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి, వాటి ద్వారా వాళ్ళు అక్కడ కొన్ని రోజులు 15 డేస్ 30 డేస్ కొన్ని అంటే వాళ్ళు తీసుకున్నటువంటి కోర్సు ప్రకారం వాటి డ్యూరేషన్ ఉంటుంది, అక్కడ అటెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఇది ఓన్లీ అడిషనల్ సబ్జెక్ట్గా ఉంటుంది, దీంట్లో తప్పనిసరిగా పాస్ మార్కులు అనేది ఏముండదండి. కాబట్టి ఇక్కడ మళ్ళా విద్యార్థులు ఈ విషయంలో కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు.
1: అంటే అటువంటి విద్యార్థులకి ఏమైనా ఉపాధి అవకాశాలు అవ్వడానికి మీ దగ్గర నుంచి ఏమైనా సహకారం ఉంది?
0: మేము వాళ్ళని గైడ్ చేస్తామండి. అంటే మా ఏఏ సెంటర్స్ ద్వారా కొంతమంది అంటే ఎన్జిఓస్, ఎడ్యుకేట్ గర్ల్స్ అని ఒక ఎన్జిఓ ఉంది, వాళ్ళ ద్వారా, తర్వాత కొన్ని ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము ఆ విద్యార్థుల్ని వాళ్ళకి గైడ్ చేసి అంటే ఎక్కడ మార్కెట్లో అవకాశాలు ఉన్నవి, ఎక్కడ ఇంకా ఫర్దర్గా ట్రైనింగ్ తీసుకోవచ్చు, ఎక్కడ ప్లేస్మెంట్స్ ఈజీగా వస్తాయని దాని మీద మేము వాళ్ళకి గైడ్ చేసి ముందుకెళ్ళటానికి వాళ్ళకి తోడ్పడతాం.
1: విద్యార్థులకు వ్యక్తిగత సంప్రదింపు కార్యక్రమాలు పీసీపీ ఎప్పుడు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, వాటి హాజరీ తప్పనిసరిగా ఉందా?
0: ఆగస్ట్ వరకు అడ్మిషన్స్ అయిపోతే సెప్టెంబర్ 15 నుంచి మార్చి 15 వరకు 6 మంత్స్ మేము క్లాసెస్ కండక్ట్ చేస్తామండి, పీసీపీ క్లాసులు. ఇది ప్రతి ఏఏ సెంటర్లో ఉంటుంది. సెకండ్ సాటర్డే అండ్ సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ వస్తే మొత్తం 30 క్లాసెస్ తప్పనిసరిగా కండక్ట్ చేస్తాం మేము. 30 క్లాసెస్లో 24 క్లాసులు ప్రతి విద్యార్థి కూడా హాజరు కావాల్సి ఉంటుంది, మినిమం అటెండెన్స్. అది 24 క్లాసులు అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఫీజు, అవసరం కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిలో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా.
1: అలాగే ట్యూటర్ మార్క్స్ అసైన్మెంట్స్ టీఎంఏ

0: ఒక ప్రాముఖ్యత ఏమిటండి ఇక్కడ? వీటిని సమర్పించకపోతే పరీక్షలు రాయడానికి అయినా విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుంటాయా?
1: అట్లా కండిషన్ లేదండి. అంటే అసైన్మెంట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు నేర్చుకోవటానికి, అంటే ఇక్కడ మేము తీసుకునే ప్రతి చర్య కూడా విద్యార్థులు స్వయంగా చదువుకోవటానికి వాళ్ళని ఉత్తేజపరచడం, ప్రోత్సహించడం, వాళ్ళని ఆ విధంగా ఎగ్జామ్లో రాయటానికి మేము ప్రోత్సహించడం జరుగుతుంది. అది తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పీసీపీలో పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ ఇచ్చే టీచర్లు ఉంటారో వాళ్ళు విద్యార్థులను తప్పనిసరిగా ఒక మంచి గైడ్ చేసి వాళ్ళని ఎగ్జామ్స్ దిశగా వాళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక సన్నద్ధత కోసం కూడా ఆన్లైన్లో గత సంవత్సరం ఒక ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అవేంటంటే అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ తోని విద్యార్థులకి అంటే ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని కూడా మాకు ఎగ్జామ్ పెట్టడం జరిగింది.
0: అడ్మిషన్ పొందిన తర్వాత అది పూర్తి చేయడానికి విద్యార్థులు ఎన్ని సంవత్సరాలు గడువు ఉంటుందండి? ఎన్నిసార్లు పరీక్ష రాసే అవకాశం వాళ్ళకి కల్పించబడుతుంది?
1: అంటే ఒకసారి ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ అయిన తర్వాత 5 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుందండి. 5 సంవత్సరాల్లో అంటే మొత్తం 9 టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంటే మేము ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి ఏప్రిల్లో రెగ్యులర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లా మొత్తం 9 టైమ్స్ రాసుకోవచ్చు. అంటే ఒక్కసారి అడ్మిషన్ తీసుకుంటే ఎగ్జామ్ ఫీజు కట్టి అడ్మిషన్ ఫీజు లేకుండా 9 టైమ్స్ అంటే మొత్తం 5 ఇయర్స్లో వాళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం.
0: ఇప్పుడు 5 ఇయర్స్ దాటిపోయింది విద్యార్థి,
1: ఒకవేళ 5 ఇయర్స్ దాటిపో ఒక ప్రొవిజన్ ఉన్నది. అవేంటంటే ఎన్ని సబ్జెక్టులు ఈ 5 ఇయర్స్లో పాస్ అయి ఉంటే ఈ సబ్జెక్టులన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ గా ప్రమోట్ అవుతాయి. సపోజ్ 5 సబ్జెక్టులో ఒక పిల్లవాడు 4 సబ్జెక్టులు పాస్ అయ్యిండు, ఇంకొక సబ్జెక్ట్ మిగిలి ఉన్నట్లయితే మళ్ళీ అడ్మిషన్ తీసుకొని ఆ ఒక్క సబ్జెక్ట్ కి అడ్మిషన్ తీసుకొని ఆ ఒక్క సబ్జెక్టు పాస్ అవ్వడానికి అవకాశం ఉంది.
0: ఆ ప్రొవిజన్ కూడా ఉంది. ఇలా అడ్మిషన్ ప్రక్రియలో సందేహాలు ఉన్న విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఎవరిని సంప్రదించవలసిన అవసరం ఉంటుందని అధికారిక వెబ్సైట్ అనే వివరాలు ఉంటే చెప్పగలరు?
1: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అని అధికారిక వెబ్సైట్ ఉందండి. ఇక్కడ విద్యార్థులకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నానండి. ఓపెన్ స్కూల్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్ టీఓసి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే రెగ్యులర్ ఎస్ఎస్సిలో కొన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఏదో కారణాల చేత మళ్ళీ సప్లిమెంటరీ రెగ్యులర్ సప్లిమెంటరీ రాయకపోయినా 2 సబ్జెక్టులు టీఓసి కింద వస్తాయండి. అంటే మ్యాక్సిమం ఒకవేళ రెగ్యులర్ 10th క్లాస్లో 2 సబ్జెక్టులు పాస్ అయి ఉంటే ఆ 2 సబ్జెక్టులు ఇక్కడ ఓపెన్ స్కూల్లో రాయే అవసరం లేకుండా ఇక్కడ 3 సబ్జెక్టులు రాస్తే సరిపోతుందండి. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఏదో ఒక కారణం చేత మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయలేకపోతే ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని అక్కడ ఒక మ్యాక్సిమం 2 సబ్జెక్టులు పాస్ అయి ఉంటే ఆ 2 సబ్జెక్టులు ఇక్కడ ఎగ్జామ్షన్ వస్తుంది, మినహాయింపు వస్తుంది. 3 సబ్జెక్టులు ఇక్కడ పాస్ అయితే ఫుల్ సర్టిఫికేట్ ఇస్తాం మేము. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్ అంటాం దాన్ని. అది ఒక మంచి అవకాశం విద్యార్థులకు,
0: మంచి అవకాశం,
1: మంచి అవకాశం.
0: అలాగే చివరిగా చదువు మధ్యలో ఆపేసిన వారికి ఉద్యోగులు గృహిణులు టాస్ ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటండి?
1: చదువు మధ్యలో బంద్ చేసి నేను చదువుకోలేకపోతున్నాను అనేటువంటి ఎవరికి కూడా న్యూనతాభావం ఉండవలసిన అవసరం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అంటే అడ్మిషన్స్ ఇవన్నీ కూడా మేము పెద్ద ఎత్తున చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మా సెక్రటరీ గారు యోగితా రాణా మేడం, కృషి, తర్వాత సెర్పు సిఇఓ గారు దివ్యా మేడము, తర్వాత మా డైరెక్టర్ గారి కృషి వలన మొత్తం 100,000 మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్లో అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ లో 59,000 మంది అడ్మిషన్ తీసుకున్నారు. 10th క్లాస్లో 41,000 అడ్మిషన్స్ తీసుకున్నారు. అంటే ఒక్క సంవత్సరమునే 100,000 మంది తీసుకున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ దాదాపుగా 70,000 to 80,000 విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. పాస్ పర్సంటేజ్ కూడా దాదాపుగా 50 to 70% ఉంటుంది. తర్వాత ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది పాస్ అయ్యి రెగ్యులర్ జాబులలో, గవర్నమెంట్ జాబులలో కూడా ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఇంకా పెద్ద జాబ్స్ లో కూడా, గ్రూప్స్ లో కూడా చాలా మంది సక్సెస్ కావడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఎక్కువ లాభం పొందింది ఎవరంటే ఆఫీసులలో పనిచేసేటువంటి వాళ్ళు ఇతర కారణాల చేత చదువుకోలేక ఓపెన్ స్కూల్లో 10th ఇంటర్మీడియట్ పాస్ అయి మంచి ప్రమోషన్లు తీసుకొని ముందుకెళ్లడం జరిగింది. కాబట్టి ఒక మంచి అవకాశం ఇది విద్యార్థులందరికీ కూడా. చదువు మానేసిన వాళ్ళు కానీ, అసలు చదువుకోలేకపోయిన వాళ్ళు కానీ ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ 10th ఇంటర్ పాస్ అయ్యి తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి కూడా మళ్ళా ఓపెన్ యూనివర్సిటీ నుంచి కూడా రెగ్యులర్ డిగ్రీ అట్లా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది, లేదా రెగ్యులర్గా చదువుకోవచ్చు.
0: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మధ్యలోనే చదువు వివిధ కారణాలతో ఆపేసిన విద్యార్థులకు కానీ, గృహిణులకు కానీ, అలాగే డిసేబుల్డ్ పీపుల్కి కానీ ఇలాంటి వాళ్ళకి మళ్ళా వాళ్ళ చదువును కంటిన్యూ చేయడానికి, ఉన్న స్థానాలకు ఎదగడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సంచాలకులు కె లింగయ్య గారు చక్కటి విషయాలు శ్రోతలకు తెలియజేశారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు స్వయం అధ్యయనంతో ఉన్నతి, టాస్తో కొత్త అవకాశాలు అనే అంశంపై తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ.

0: సంచాలకులు శ్రీ కె. లింగయ్య గారితో ప్రత్యేక సంభాషణ విన్నారు. సంభాషించిన వారు ఎం. శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
1: ఆకాశవాణి. ఇప్పుడు మధుర గీతాలు వింటారు.

శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం మంచి మనసులు చిత్రం నుంచి జాబిల్లి కోసం ఎస్పీ బాలు జానకి పాడిన ఈ పాట మీకోసం.

శ్రోతలు, మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం పూజాఫలం చిత్రం నుంచి పగలే వెన్నెల. ఎస్ జానకి ఆలపించిన ఈ పాట డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యంలో, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ఈ పాట మీకోసం.

ఇప్పుడు విందాం పూలరంగడు చిత్రం నుంచి మిసమిసలాడే చిన్నదాన, ఘంటసాల పీసీసుల పన్నపాట, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ఇప్పుడు వింటారు ఆదిత్య 369 చిత్రం నుంచి జానవులే నిరజానవులే. ఎస్పి బాలు జికి ఎస్పి శైలజ పన్నపాట వేటూరి సుందరరామూర్తి సాహిత్యం ఇళయరాజ సంగీతం.

మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాలలో చివరగా విందాం మంచి మనసులు చిత్రం నుంచి నన్ను వదిలి నీవు పోలేవులే గంటసాల సుశీలమ్మ పాడిన పాట, దాశరథి సాహిత్యంలో కెవి మహాదేవన్ సంగీతం.

0: దిస్ ఈస్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై అభినీత్ శుక్లా. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ హ్యాస్ అపీల్డ్ టు ద ప్రొటెస్టింగ్ స్టూడెంట్స్ ఆఫ్ ది ఎన్ఈఈటి పేపర్ లీక్ ఇష్యూ టు కమ్ ఫర్ టాక్స్, సేయింగ్ గవర్నమెంట్ ఇస్ రెడీ ఫర్ డిస్కషన్స్ ఆన్ ఆల్ ఇష్యూస్. టాకింగ్ టు మీడియా, ద మినిస్టర్ సెడ్ that in the last 24 hours, as many as 4 offers were made to the student representatives of the ongoing protest for a dialogue. He gave a standing invitation for discussions to the protesting youth, adding that Union Minister J.P. Nadda and he will be present during the dialogue. He also informed that the talks can be held with an open mind at the residence of Union Minister J.P. Nadda or at his office. He added that without a dialogue, a solution will not be found.
1: सरकार की ओर से चर्चा के लिए हम हर समय तैयार हैं.
0: वी आर ऑलवेज रेडी फॉर डायलॉग. द डोर्स ऑफ द गवर्नमेंट आर ऑलवेज ओपन एंड यू आर वेलकम टू एंगेज इन डिस्कशंस एट एनी टाइम एज पर योर कन्वीनियंस. वी आर प्रिपेयर्ड टू डिस्कस एवरी इश्यू इंक्लूडिंग दोज रिलेटेड टू द मूवमेंट एज वेल एज एनी अदर मैटर्स ऑफ कंसर्न. द यूनियन हेल्थ मिनिस्टर एंड सीनियर लीडर श्री जे पी नड्डा विल होल्ड डिस्कशंस विद यू एंड आई विल ऑल्सो बी प्रेजेंट ड्यूरिंग द मीटिंग.
1: इसी चर्चा के माध्यम समाधान की ओर बढ़ सकते हैं.
0: प्राइम मिनिस्टर नरेंद्र मोदी अनाउंस्ड दैट द सेंटर विल सेट अप फास्ट ट्रैक कोर्ट्स टू इंश्योर स्विफ्ट एंड इट्स स्ट्रिंजेंट पनिशमेंट फॉर दोज इन्वॉल्व.

0: in NEET paper leaks and asserting that protecting students' future remains the government's top priority. In social media post, the Prime Minister said that nothing is more important than the welfare and future of youth of the country. His statement comes amid ongoing student protest at Delhi's Jantar Mantar over NEET paper leak case. The Prime Minister said he has directed the concerned authorities and officials to take all necessary steps in this regard. Union Finance Minister Nirmala Sitharaman today said that the government is highly sensitive to the concerns of students, particularly over competitive examination paper leaks. Talking to media, Ms. Sitharaman said that the government had acted swiftly by arresting those involved in the NEET paper leak issue. She added that Prime Minister Narendra Modi's announcement of fast-track courts is intended to reassure students and their families that those responsible for undermining the sanctity of examinations will be punished swiftly. The Delhi police today informed that 480 Pakistan-based social media handles involved in coordinated misinformation campaigns have been identified and blocked. The police said that those social media handles were involved in spreading rumors and false claims to mislead the students and the youth. They urged the people always verify information before trusting and sharing them. Delhi Metro Rail Corporation, that is DMRC, has informed that 17 metro stations will be closed from 7:30 a.m. tomorrow till further instructions due to security reasons in the national capital. These include Lok Kalyan Marg, Rajiv Chowk, Patel Chowk, Ramakrishna Ashram Marg, Barakhamba Road, Supreme Court, Seva Teerth, Janpath, Jhandewalan, Mandi House, Central Secretariat, ITO, Delhi Gate, Indraprastha, Khan Market, Jorbagh and Shivaji Stadium. However, DMRC noted that the interchange facility will remain available at Rajiv Chowk, Mandi House and Central Secretariat. President Draupadi Murmu arrived in Bucharest, Romania today on the final leg of her three-nation visit. After her arrival at the Cotroceni Palace, President Murmu accorded a guard of honor. During her visit, she held delegation-level talks with her Romanian counterpart Nicos Ordan. Several MOUs were signed after the talks. India and Romania exchanged agreements to strengthen cooperation in science and technology and sports, further deepening the bilateral partnership. The President of Romania and the First Lady will host a state dinner in the honor of President Murmu tonight. The 23rd Commonwealth Games CWG have officially begun today in Glasgow, Scotland. The opening ceremony is underway. Teams from 74 nations will participate in the 10-day event. Olympic medalists Neeraj Chopra, Meerabai Chanu and Lovlina Borgohain are set to represent India at the CWG 2026. Meanwhile, India have opened their medal tally at the Commonwealth Games before the opening ceremony as the Olympic medalist boxer Lovlina moved straight into the women's 75kg semifinals after receiving a bye. And that is the end of this news bulletin.
1: Akasavani, ఇక రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో వివేచనం, చిట్యాల రవీంద్ర గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో లక్ష్మీస్తుతి, 6:35 పొలం పనులు కార్యక్రమంలో వానాకాలంలో రాగి సాగు వివరాలు, 7:00 మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన గ్రామీణ నేపథ్యం నుండి విదేశాలలో వ్యాపార విజయ సాధించిన శ్రీమతి వందనపల్లి విజయకుమార్ గారితో శ్రీ రమేష్ సుంకసారి సంభాషణ. ఇది మన చట్టం శీర్షికలో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫిల్లింగ్ గురించి చార్టర్డ్ అకౌంట్ శ్రీ పుప్పాల రాజుగారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కార్యవర్తి గుప్పిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లప్రగడ జోగులాంబ గారి వీణావాద్యం. 11:03 నవభారతం నాటకం రచన సమలం ప్రశాంత్, నిర్వహణ శ్రీ సాంబశివరావు కొన్రాతి. 12:10 యోవాణి. 12:45 ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 1:20 వనితాలోకం కార్యక్రమంలో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయదుర్గ గారితో పరిచయం 2వ భాగం, పరిచయకర్త శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి. 2:30 హిందీ కార్యక్రమం. ఇక సాయంకాలం 5:03 జా

జానపద సంగీత కార్యక్రమంలో సతీ సావిత్రి కథ చింది యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కొర్ర సాగు వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అలాగే వానాకాలంలో మొక్కజొన్న సాగు మెళకువలు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అనుష గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:15 చుడైన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవండి రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. నిలయంలో సమయం సరిగ్గా 11:13. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మళ్ళీ రేపు ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.